అంటే భర్త పక్కన ఉన్న స్త్రీ ఆనందానికి హద్దు ఉండదు అనడానికి ఇది నిదర్శనం. ఎంత సంతోషంతో మాట్లాడుతోందో చూడండి ఆవిడ. కాదు, ఇంకో కోణం ఏమిటో తెలుసా అండి, నేను అసలు మనుష్యకాంతని కాను, కానీ మనుష్యులు పొందే ఆనందాన్ని పొందాను. మనుష్యులందరూ ఏ సుఖాలు పొందుతారో అవి నేను పొందానంటే మనుష్యకాంతగా ప్రవర్తించాను. ఆవిడ యోనిచ కదా. మీరు శ్లోకాన్ని ఎలా తీసుకుంటే అలా వస్తుంది, అది దాని గమ్మత్తు. కానీ నేనైతే అంటాను, ఆవిడ్ని ఒక పతివ్రతాధర్మంగా మీరు మాట్లాడడమే ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఒక పతివ్రతగా మాట్లాడుతోంది, లేకపోతే ఆవిడ ఆడవలసిన అవసరమే మీలేవు. ఇంకా పూర్తిగా అయోనిజగా ఆవిడలో పరాశక్తిగానే పూర్తిగా అక్కడ ఉండిపోవాలని మీరు కోరుకుంటే అసలు రామకథా మాధుర్యం ఎగిరిపోతుంది చాలా మటుకు. అప్పుడు దానికి ఇంకా ఒక అర్థం అర్థం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది అది. కాబట్టి మీరు ఆవిడని ఒక పతివ్రతగా ఆలోచించి రామకథని వింటే దానిలో వచ్చే పరిపూర్ణత వేరుగా ఉంటుంది, దానిలో ఉండే మాధుర్యం వేరుగా ఉంటుంది, అది ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది. జరిగిన కథ, దాన్ని పూర్తిగా ఇంకోలా మీరు మార్చి చెప్పడం హేతువుకి దాని అందానికి దూరం అయిపోతుంది. జరిగిన కథ అని వాల్మీకి చెప్తున్నారు, బ్రహ్మగారు చెప్తున్నారు, నారదుడు చెప్తున్నారు. కాబట్టి జరిగిన కథని కథ అందాన్ని అలా ఉంచండి, కథ అందాన్ని తీసేసి అన్వయాలు చేయకండి, చేస్తే ఆ మాధుర్యం దూరం అయిపోతుంది. కాబట్టి భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని, నేను మనుష్యులు అనుభవించేటటువంటి భోగాలు ఎన్నున్నాయో అన్ని భోగాలను అనుభవించాను. దద్యాన్న ప్రతిగృహీయాత్ నబ్రూయాత్ కించిదప్రియం అపి జీవితహేతోర్వా రామ సత్యపరాక్రమః. నేను ఒకనకొకప్పుడు దశరథ మహారాజు గారు కైకమ్మకి మాట ఇచ్చారు, రెండు వరాలు ఇచ్చారు, రేపు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అన్న వేళలో కైకమ్మ దశరథుణ్ణి నిగ్రహించింది. నాకు ఆ రెండు వరాలు కావాలంది. ఏమన్నారు దశరథ మహారాజు గారు, ఒకటి రామచంద్రమూర్తి అరణ్యవాసం, భరతుడికి పట్టాభిషేకం. ఎన్నడూ ఎవరి దగ్గర ఏమీ కోరకుండా ధర్మాన్ని అనుష్ఠించడమే తన జీవిత ప్రయోజనంగా భావించేటటువంటి రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని నాతో లక్ష్మణునితో కలిసి, మాకన్నా ముందు బయలుదేరిన లక్ష్మణునితో కలిసి అంత ప్రీతి కలిగిన వాడు అరణ్యవాసానికి వచ్చారు. ఆయన ఎటువంటి

0: మొదటి వారంటే రామచంద్రమూర్తి, దద్యాన్న ప్రతిగృహణీయాత్.
1: ఒకరికి పెట్టడమే తప్ప ఆయన తీసుకోవడం అన్నది ఆయనకి ఎప్పుడు రాదు. అందుకే రాజ్యాన్ని కూడా ఒకరికి ఇచ్చి సంతోషాన్ని పొందినవాడు. ఇచ్చి సంతోషించేవాడే కానీ పుచ్చుకుని సంతోషించే మనస్తత్వం ఆయనది కాదు. రెండు మంచి, రెండు తప్పనడానికి ఏం లేదు, కానీ ఒకదానికన్నా ఒకటి సర్వోత్కృష్టం. ఇచ్చి ఆనందించడం చాలా గొప్ప విషయం, పుచ్చుకుని ఆనందించడం ఇచ్చిన ఆనందం అంత సమానమని మీరు చెప్పడానికి కుదరదు. దద్యాన్న ప్రతిగృహణీయాత్, ఇది భర్తను అర్థం చేసుకోవడం అంటే ఏమిటో, అలా ఇచ్చేసి వచ్చాడు అందుకు వచ్చే ఈ కష్టాలని కూడా అనొచ్చు ఆవిడ. ఆవిడ అలా అనలేదు, మా ఆయనకి పుచ్చుకోవడం రాదు, ఇవ్వడం వచ్చు, అటువంటి వాడికి నేను భార్యనంది ఆవిడ. ఏమి సీతమ్మ అండి ఎంత గొప్పగా మాట్లాడుతుందండి, అందుకు కదా ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆరాధ్య దైవమైంది నా తల్లి జానకీమాత. దద్యాన్న ప్రతిగృహీయాత్ నబ్రూయాత్ కించిద ప్రియం, ఎన్నడూ ఇతరులకు అప్రియమైన మాట నా స్వామి మాట్లాడరు. అపి జీవితహేతోర్వా రామ సత్యపరాక్రమ, అది ఎంత కష్టమైనదైనా కావచ్చు కానీ ఆయన మాత్రం సత్యమునకు కట్టుపడతాడు, ఆయన పరాక్రమమే సత్యపరాక్రమము. అటువంటి రామచంద్రమూర్తితో కలిసి నేను ఇక్కడికి వస్తే అదిగో రావణుడు అపహరించి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఉంచాడు, 2 మాసములు గడువు పెట్టాడు, కానీ ఆ గడువు పూర్తవగానే నేను ఆయన కోరుకున్నట్లు ప్రవర్తించకపోతే నన్ను సంహరించి భక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అంటే వెంటనే స్వామి హనుమన్నారు, అహం రామస్య సందేశాత్ దేవీ దూతస్తవాగత వైదేహీ కుశలీ రామ త్వాం చ కౌశలమబ్రవీత్ యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విదాంవర సత్వాం దశరథీ రామో దేవీ కౌశలమబ్రవీత్ లక్ష్మణశ్చ మహాతేజ భర్తుస్తేను చరప్రియ కృతవాన్ శోక సంతప్త శిరసాతేభివాదనం. అమ్మా నేను రాముని యొక్క దూతగా వచ్చానమ్మా, రామచంద్రమూర్తి నిన్ను కుశలమణగమన్నారమ్మా అన్నారు. తప్ప మళ్ళీ వెంటనే ఉంగరం ఇవ్వలేదు ఆయన, నిన్ను కుశలమణగమన్నారమ్మా, ఎందుకని ఆవిడ బాగా స్వాంతన పొందాలి. బ్రహ్మాస్త్రమును తెలుసున్నవాడమ్మా, వేద వేదాంగములు తెలుసున్నవాడమ్మా రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి కౌశల్యాకుమారుడైనటువంటి దాశరథి నిన్ను క్షేమమణగమని చెప్పాడు. లక్ష్మణుడు మహాతేజోమూర్తి రామచంద్రమూర్తికి తగినటువంటి తమ్ముడు, ఆయన శిరసా నీకు నమస్కరించానని చెప్పమన్నారు తల్లి. అంటే సీతమ్మ సంతోషపడిపోయింది, అన్నాళ్ళకి విన్నా నీ మాట, చచ్చిపోదామన్న ప్రయత్నం కూడా తప్పే. ఆవిడేమీ అందులో నిర్మోహమాటం సీతమ్మ చేసింది కాబట్టి ఒప్పు, ఇంకోళ్ళు చేస్తే తప్పని రామాయణంలో ఏం చెప్పరు. ఇప్పుడు ఆవిడ అంటోంది, కళ్యాణీబతగాధేయం లౌకికి ప్రతిభాతిమ ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఎన్ని కష్టాలొచ్చినా బ్రహ్మగారు మనకిచ్చిన 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా నిలబెట్టుకుని శరీరంతో ఉండాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడోప్పుడు శుభవార్త వినకుండా ఉండడం అన్నది జరగదు. తప్ప తొందరపడిపోయి ఏదో ఒక కష్టం వచ్చిందని శరీరం విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు శుభాన్ని వినలేడు, మహాపాతకాన్ని చేసిన వాడు అవుతాడు. కాబట్టి కళ్యాణీబతగాధేయం లౌకికి ప్రతిభాతిమ ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. నిండు 100 ఏళ్ళు ప్రతివాళ్ళు బ్రతికి పూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించి శుభవార్త వినవలసి ఉంటుంది. ఏమిటి అంతిమంలో వినవలసిన శుభవార్త? ఈశ్వరుణ్ణి చేరడమే. యథా యథా సమీపం స హనుమానుపసత్పతి తథా తథా రావణం సా తం సీతా పరిశంకతే. ఇందుకు కదండి వెంటనే ఉంగరం ఇవ్వండి. ఆయన దగ్గరికి దగ్గరికి వస్తూ ఎలా, పాపం ఏదో నిలబడి కూడా ఆయన రాలేదు, పిల్లి పిల్లంత వారై 2 చేతులు ఇలా దోషిలి ఒగ్గి కన్నుల నీరు కారుస్తూ దాసాంజనేయుడై నమస్కరిస్తూ ఒక తల్లి దగ్గరికి కొడుకు ఎలా పెడతాడో అలా దగ్గరకి నడిచి మాట్లాడబోతే ఆ తల్లికి అనుమానం వచ్చింది. రావణుడు అయ్యుంటాడు, వానర రూపంలో వచ్చాడు, నేను మాట్లాడి మళ్ళీ విషయాలన్నీ చెప్పానని నేను అత్యంత శోకంతో ఉపవాసముల చేత దీనురాలనై కృశించి ఉండగా రావణా నువ్విలా నన్ను వేధించడం తగదు అని ఆ తల్లి ఎటువంటి స్థితిని పొందేసిందంటే, నువ్వు ఒకనాడు సన్యాసి రూపంలో మోసగించవు, ఒకనాడు మాయా మృగం రూపంలో మోసగించవు, ఇవాళ వానర రూపంలో వచ్చి మోసగిస్తున్నావు అని. కానీ నాకు ఈయన్ని చూస్తే పుత్రసముడిలా అనిపిస్తున్నాడు, ఆ తేజస్సు చూస్తే సాత్వికంగా ఉంది అని అనిపించినా ఆ తల్లి రావణుడే అనుకుంది. అనుకుని ఆవిడిప్పుడు ఆ వ్యగ్రత, భావనా వ్యగ్రత ఎలా ఉంటుందంటే ఆవిడంది స్వప్ని

வியத்யஹம் வீரம் ராகவம் சலக்ஷ்மணம் பஸ்யேயம் நாவசீதேயம் ஸ்வப்னோபி மம மத்சரி. நாக்கு కళ వచ్చి కళలో రామలక్ష్మణులు కనపడితే బాగుండు, కానీ కళ కూడా నా మీద కచ్చ కట్టింది, అందుకే కళారాదు కళలో రామలక్ష్మణులు కనపడరు. అంటే ఆవిడ ఎంత నిస్పృహతో ఉందో, ఒక పతివ్రతగా ఎంత బాధలో ఉందో మీరు గమనించాలి. ఇటువంటి ఆవిడికి నమ్మకం కలిగితే తప్ప ఆవిడ పూర్తి విశ్వాసంతో 2 నెలలు బతుకుతుందని మీరు చెప్పలేరు రాముడు వచ్చే వరకు. ఇప్పుడు కార్యం అయిపోయిందని వెళ్ళిపోయారనుకోండి, ఆయన ఆవిడకి మళ్ళీ అనుమానం దృఢపడి వానర రూపంలో వచ్చిన వాడు రావణుడే అన్న అనుమానం వచ్చిందో ఆవిడ ప్రాణం విడిచిపెడుతుందని మీరు కథలో చెప్పవలసి ఉంటుంది అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడి వెళ్ళడం అంటే ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఆవిడ విశ్వసించాలి. ఆవిడంత విశ్వసించిన తరువాత అప్పుడు ఉంగరం ఇవ్వాలి, ఆవిడ దగ్గర అభిజ్ఞానములు పుచ్చుకోవాలి. అప్పుడు రాముడు వచ్చే వరకు ఆవిడ ధైర్యంగా ప్రాణాలతో నిలబడుతుంది. అంటే ఆవిడకి ఇప్పుడు శోకము పూర్తిగా పోయి ఆశ చిగురించాలి. ఇది చెయ్యాలి. ఎలా చెయ్యాలి? మాటల చేత చెయ్యాలి. ఇంత స్వాంతన కల్పించాలి. ఎంత కష్టంలో ఉన్నారో చూడండి హనుమ కూడా, చుట్టూ రాక్షస స్త్రీలు, ఎవరు చూసినా కార్యం భగ్నం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాట అని తల్లి ఈ వచ్చినవాడు రావణుడే అన్న నమ్మకంతో ఆమె మాట్లాడడం మానేసి మౌనం వహించింది. స్పృహే తప్పిపోయింది ఆవిడ. స్పృహ తప్పిపోయి మళ్ళీ స్పృహని పొందింది. పొంది అసలు హనుమ వంక ఇలా చూడడం కూడా మానేసి ఆవిడ ముఖం తిప్పుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు. మహానుభావుడు మళ్ళీ చెప్పుకుంటున్నాడు, మళ్ళీ శిరస్సు మీద అంజలి ఘటించి, అమ్మా నన్ను నమ్మమ్మా, సీతాయా స్థితి చింతితం బుద్ధ్వా హనుమాన్ మరుతత్మజ శ్రోత్రానుకూలైర్వచనై తదాతాం సంప్రహర్షయత్. తల్లి తనను చూడటం లేదని, తన మాట వింటం లేదని, తన మీద అనుమానపడిందని నిశ్చయించుకున్నవాడై అమ్మకి మళ్ళీ సంతోషం కలిగేటట్టు నేను మళ్ళీ మాట్లాడతాననుకున్నారు. ఆదిత్య యువ తేజస్వి లోకకాంతశీయథ రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథ. మళ్ళీ రామకథ చెప్పరు, రామకథని ఇంకోలా చెప్తారు. అది ఆయన గొప్పతనం. ఆయన అన్నారు, అమ్మా ఈ లోకమునకు సూర్యుడు ఎటువంటి వాడు, ఈ లోకమునకు తాపాన్ని పోగొట్టి చల్లతనాన్ని ఇవ్వడంలో చంద్రుడు ఎటువంటి వాడు, లోకమునకు అంతటికీ కూడా రాజుగా కుబేరుడు ఎటువంటి వాడు, విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణుర్మహాయుషాః సర్వలోక పరిపాలకుడైన విష్ణు ఎటువంటి వాడు, సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతిర్యథ సత్యవాక్కు మధురమైన వాక్కు మాట్లాడడంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడు, రూపవాన్ సుభగశ్రీమాన్ కందర్ప యువమూర్తిమాన్ అత్యంత అందమైన రూపంతో ఉండేటటువంటి వాడు మన్మధుడితో సమానమైన వాడెవరో, స్థానక్రోధ ప్రహర్తాచ శ్రేష్ఠో లోకే మహారథ. ఎప్పుడు కోపం తెచ్చుకుని ఎవరి మీద ఏ కోపంతో ఎంత దండన వెయ్యాలో బాగా తెలుసున్నటువంటి వాడు అటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణమ్మా, దాసావదాసుణ్ణమ్మా, నన్ను నమ్మమ్మా, నేను రాముని పనుపున వచ్చానమ్మా. నచిరాద్రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్. అమ్మా నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదమ్మా, చాలా కొద్ది కాలంలో రామచంద్రమూర్తి వచ్చేస్తారు, లక్ష్మణుడితో కలిసి వస్తారు, వానరులతో వస్తారు, ఈ రావణుణ్ణి అతని పరివారాన్ని మట్టు పెడతారమ్మా. నచి

అయ్యారు మహానుభావుడు. మళ్ళీ ఇటు తిరిగింది తల్లి, తిరిగింది కానీ ఇంకా కొంచెం అనుమానమే. అనుమానం సుందరకాండ కదండి, రాముడికి ఇంకరుణ్ణి రామదాసుణ్ణి అని రాముడు ఆదిత్య ఇవ సంకాశ ఇన్ని మాటలు చెప్తున్నావే, నీకు రాముడు అంత బాగా తెలుసుంటే ఏది, నేను పరీక్ష పెడతాను నెగ్గు అందావిడ. కొతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణంచ కథమాసీత్ సమాగమ. రాముణ్ణి ఎలా కలిశావు నువ్వు? కథం జానాసి లక్ష్మణం, బుద్ధిమతాం వరిష్టం అన్న మాట మీరు పట్టుకోవాలి. ఆవిడ ఎక్కడ ప్రశ్న ఎక్కడేసింది? కొతే రామేణ సంసర్గ రాముణ్ణి నువ్వు ఎక్కడ కలిశావు అని అడిగింది. ఆయన జవాబు అక్కడే మొదలవ్వాలి. అంతేగాని మళ్ళీ రాజా దశరథో నామరథ కుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుదుర్రాశి మహాయశ అని మొదలెట్టకూడదు. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా ఆయన ఒక్కసారి ప్రశ్నలన్నీ బుర్రలో పెట్టేసుకున్నారు. మళ్ళీ వన్ వర్డ్ ఆన్సర్ ఉంటుంది చూసారా, అలా శ్లోకాలన్నీ కూడా మళ్ళీ అలా చెప్పారు ఆయన. అది ఆయన గొప్పతనం. అందుకని ఆవిడ వెంటనే నమ్మింది. ఎందుకని, గంటల గంటల ప్రసంగాలు చేయడానికి నాలా అవకాశం ఉన్నవాడు ఏం కాదు ఆయన. ఏ రాక్షస స్త్రీలో ఏ రావణుడో వచ్చే లోపల మాట్లాడే ఆవిడికి ఆశ్వాసమును కల్పించాలి ఆ తల్లికి. కాబట్టి వానరాణం నరాణాంచ కథమాసీత్ సమాగమ. నువ్వు వానరుడివి, ఆయన నరుడు. రాముడు లక్ష్మణుడు నీతో ఎలా కలిశారు? మీకు మీకు ఎలా స్నేహం కలిసింది అసలు? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా. రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు, రాముని యొక్క అవయవాలు ఎలా ఉంటాయి, రాముని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, లక్ష్మణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, తాని భూయ సమాచ్వాన మాంశోక సమావిశేత్. ఎంత చమత్కారంగా అడిగింది. నాకు రామ కథన్నా రామ సౌందర్యం అన్నా అంత ఇష్టం, ఏది చెప్పు, నేను మళ్ళీ శాంతిని పొందుతాను సంతోషిస్తాను అంటే ఆవిడికి తెలియక అడుగుతోందా? నిజంగా అంత చెప్పగలిగితే రామకింకరుడు రామదాసుడే హనుమయ్య, నేను నమ్మచ్చు. కాబట్టి ఇప్పుడు తల్లి సౌందర్యోపాసనని ప్రశ్న వేసింది. ఏది, నువ్వు అంత తెలుసున్నవాడివైతే నీ స్వామి ఎలా ఉంటాడు చెప్పు. నా కులదైవం నేనండి, నేను రోజు అధాంగ పూజ చేస్తానన్నాను అనుకోండి, ఏదో ఒకసారి చెప్పండి ఎలా ఉంటాడో ఈశ్వరుడు అన్నారనుకోండి, మీరు మీ ధ్యాన శ్లోకాన్ని చెప్తే, అంటే ధ్యాన శ్లోకం చదివి కన్నులు మూసుకున్నారంటే నీ కన్నుల ముందు ఆ రూపం అలా సాక్షాత్కరించాలి. మీరు పాదముల నుంచి తల వరకు, తల నుంచి పాదముల వరకు ఆ రూపాన్ని చెప్పేయాలి. అలా చెప్పేశారు అంటే మీ లోపల బాగా పట్టుకున్నారు అని గుర్తు. ఈ ఉపాసనని తల్లి ప్రశ్న వేసింది సుందరకాండలో. ఏది ఎలా ఉంటాడు చూపించాలి చెప్పండి. ఆయన అన్నారు, అమ్మా యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చయాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణుతాని మే. అమ్మా నీకు తెలీదా అమ్మా, నీకు అన్నీ తెలుసు. రాముడు ఎలా ఉంటాడో తెలుసు, లక్ష్మణుడు ఎలా ఉంటాడో తెలుసు. మరిదిలా చూసిందని కావుగా, కొడుకులా చూసావు, ఒక కన్న తల్లి కొడుకును చూసినట్టు చూసావు. కాబట్టి లక్ష్మణుడి గురించి తెలుసు, రాముడి గురించి తెలుసు. అయినా అమ్మా నన్ను అడిగావు, చెప్తాను. ఎందుకు చెప్తానో తెలుసా, చెప్తే నువ్వు సంతోషిస్తావమ్మా. రాముడి గురించి నీ సంతోషం కన్నా నాకేం కావాలి, తప్పకుండా చెప్తానన్నారు. ఇది పుత్ర ప్రేమ అంటే. రామకమల పత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. అమ్మా ఇవి కొత్తగా రాముడు నేర్చుకున్నవి కావు, రాముడు పుట్టుకతో వచ్చాయమ్మా లక్షణాలు. నీకు ఎలా పుట్టుకతో వచ్చాయో అలా రాముడికి కూడా పుట్టుకతో వచ్చాయి తల్లి. రామ కమల పత్రాక్ష పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు ఉన్నవాడు. అందుకే ఆయన ఎవరినైనా చూసినా, ఎవరైనా ఆయన్ని చూసినా ఆయనకు వశులైపోతారు. అంత గొప్ప కన్నులున్నవాడు, అటువంటి చూపులున్నవాడు రాముడు. మనుష్యులు మోహించడం కాదు, రాక్షసులు వానరులు చెట్లు చేమలు తిరియక్కులు పక్షులు అన్ని ఆయన్ని మోహించాయి. అంత గొప్ప చూపులమ్మా, అంత గొప్ప కళ్ళమ్మా. రూపదాక్షిణ్య సంపన్న, ఇటువంటి అందముందని లోకాన్ని మోసం చేసేవాడు కాదు. రూపం ఎంతదో ఆయన దాక్షిణ్యం అటువంటిది, ఆయన దయ అటువంటిది. ప్రసూత జనకాత్మదే అమ్మ, పుట్టుకతో వచ్చాయమ్మా ఈ లక్షణాలు. అందం తెచ్చుకుంటే వచ్చేది కాదు, పుట్టుకతో రావాలి. పుట్టుకతో వచ్చిన అందం అందం. రాముడు అన్నీ విడిచిపెట్టి నడిచి వెళ్ళినా పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతేగాని నువ్వు ఏదో కొత్త కొత్తవన్నీ అలంకరించుకుంటే కనపడిన అందం అందం కాదు, యథాతథంగా నీ శరీర సౌష్ఠవం అలా ఉంటే అది అందం. అందుకే రాముడు విమల్ సూటేసుకుంటే ఏం చెప్పలేదు. రాముడు అందం అంటే యథాతథంగా ఆయన అందాన్ని చెప్పారంతే హనుమ. కాబట్టి తేజస్ ఆదిత్య సంకాశ క్షమయా పృథివీ సమ బృహస్పతి సమోబుద్ధ్య యశసా వసవో సమ. అమ్మా అసలు అందం లోపలి అందం కదమ్మా, అందం పై అందం మంచిదే, కానీ లోపల అందం లేనప్పుడు పై అందం మోసగించడానికి పనికి వస్తుంది. లోపల అందం ఉన్నప్పుడు పై అందం లేకపోయినా పనికి వస్తుంది. లోపల అందం పై అందం కూడా ఉంటే జగన్మోహనమైన మూర్తి అవుతుంది. రెండు ఉన్నవాడమ్మా రాముడు, లోపలి అందం పై అందం రెండు ఉన్నవాడు. తేజస్ ఆదిత్య సంకాశ సూర్యుడు.

0: ఎటువంటి తేజస్సు కలిగిన వాడో రాముడు ఎటువంటి తేజస్సు కలిగిన వాడు. క్షమయా పృథివీ సమహ, ఈ భూమికి ఎంత ఓర్పు, రాముడికి ఎంత ఓర్పు. బృహస్పతి సమో బుద్ధ, బృహస్పతికి ఎటువంటి బుద్ధో రాముడికి అటువంటి బుద్ధి. ఇషిషా వసవో సమహ, కీర్తి ఎందు ఇంద్రుడితో సమానుడమ్మా. రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత, రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. జీవలోకాన్నంతటినీ రక్షిస్తాడు, తనని నమ్ముకున్న వాళ్ళని ప్రత్యేకంగా రక్షణ చేస్తాడు. ఆయన తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, తన నడవడిని తాను రక్షించుకుంటాడు, ఇతరుల యొక్క ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత, మర్యాదానాంచ లోకస్యాకర్త కరయితాచ సహా. అమ్మ మహానుభావుడమ్మా, లోక మర్యాద పాటించడం అంటే రాముణ్ణి చూసే నేర్చుకోవాలి. అందుకే రాముడికి ఒక పేరు మర్యాదా పురుషోత్తముడని పేరు. అసలు ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియాలి అంటే రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించారో తెలుసుకుంటే చాలు, మీరు కూడా మర్యాదా పురుషోత్తముడు అవుతారు. కాబట్టి అమ్మా, రామో భామిని లోకస్య చతుర్వర్ణస్య రక్షిత, నాలుగు వర్ణములను రక్షించేవాడమ్మా. మర్యాదానాంచ లోకస్య కర్త కరయితాచ సహా, సాక్షాత్ పరబ్రహ్మంగా చెప్తున్నారు ఇక్కడ. ఆయనే కర్త, ఆయనే కారయితాచ సహా, ఆయన ఈ లోకములను సృజించి రక్షించి లయం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాం ఉపాసిత, శృతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరంతపః. మహానుభావుడు రాజవిద్య అంటే రాజ్య పరిపాలన మెళకువలు బాగా తెలుసున్నటువంటి వాడు, బ్రాహ్మణులను ఆదరించేటటువంటి స్వభావం ఉన్నవాడు, సర్వ విద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయశోభితుడు, శత్రుభయంకరుడు, యజుర్వేద వినీతశ్చ వేద విద్ధి సుపూజిత, ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిశ్చిత. యజుర్వేద వినీతశ్చ, ప్రత్యేకం యజుర్వేదం బాగా తెలుసుకున్నవాడు. యజుర్వేదం తెలిస్తే యజ్ అన్న ధాతువులోంచి కదండి, యజ్ అంటే కర్మ. వేద ప్రోక్తమైన ఏ కర్మ ఎలా చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది కష్టంలోంచి పైకి రావచ్చో బాగా తెలుసున్నవాడు, ఆ మంత్రాన్ని ఆ కర్మతో కలిపి చెయ్యగలిగినటువంటి వాడు, ఆ ప్రజ్ఞ ఉన్నవాడు. కాబట్టి యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సుపూజిత, అన్ని వేదములు తెలిసినవాడు. ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిశ్చిత, ధనుర్వేదము వేదాంగములు కూడా తెలుసున్నటువంటి వాడు, వ్యాకరణము శిక్ష మొదలైనటువంటివన్నీ బాగా ఎరుగున్నవాడు. విపులాంసో మహాబాహు కంబుగ్రీవః శుభానన గూఢ జత్రుసుతామ్రాక్షో రామో దేవీ జనైశ్రుత. విశాలమైనటువంటి గొప్ప భుజములు, శంఖం వంటి కంఠం, మంగళప్రదమైనటువంటి ముఖం, పైకి కనపడనటువంటి ఎముకలతో కూడినటువంటి సంధులతో కూడినవాడు, ఎర్రటి కన్నులున్నవాడు, అటువంటి రాముణ్ణి చూడని వారు, రాముని గూర్చి తెలియని వారు లోకంలో ఉంటారా అమ్మా? ఉండరమ్మా. అంత గొప్పవాడు రాముడంటే. దుంధిభిస్వన నిర్ఘోష, దుంధిభీనాదం ఎలా ఉంటుందో అటువంటి కంఠం ఉన్నవాడు. స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్, చక్కని రంగు కలిగినటువంటి వాడు, గొప్ప ప్రతాపవంతుడు. సమస్సమ విభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రిత, శ్యామవర్ణుడు. ఆయన ఏ అవయవములు ఎంత పొడుగుతో ఎంత పొందిగ్గా ఉండాలో అటువంటి పొందిక కలిగినవాడు. శరీరము యొక్క పొడుక్కి తగిన పొడవైన చేతులున్నవాడు, ఆ పొడుక్కి తగువైన కాళ్ళున్నవాడు, ఆ వక్షస్థలమునకు తగిన వైశాల్యం ఉన్నవాడు, అటువంటి మంగళప్రదమైన ముఖమున్నవాడు, తేజోవంతమైన నేత్రములున్నవాడు, అవయవాలన్నీ ఒకదానికొకటి పొందికతో అమరయా అన్నట్టుగా ఉంటాడమ్మా. త్రిస్తర స్త్రిప్రలంభశ్చ త్రిసమః త్రిషుచోన్నత త్రితామ్రః త్రిషుచ స్నిగ్ధో గంభీర త్రిషునిత్య సహా అని, సాముద్రికాన్ని బట్టి ఆపాదమస్తకం వెంట్రుకల దగ్గర నుంచి ఏ అవయవాన్ని విడిచిపెట్టకుండా పాదముల గోళ్ల వరకు రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్నంతటినీ కూడా ఒక్కసారి ఆపాదమస్తకం వర్ణించారు. పొంగిపోయింది సీతమ్మ తల్లి విని, నాయన నువ్వురా ఉపాసకుడం అంటే అనుకుంది. సీతమ్మ తల్లి చేసినటువంటి పరీక్షలో నిగ్గారు మహానుభావుడు హనుమ. ఇప్పుడు అడిగింది కదా, పతే రామేణ సంసర్గ కథం జానాతి లక్ష్మణం, ఎక్కడ కలుసుకున్నారు మీరు? నరాణాం వానరాణంచ కథమాసీత్ సమాగమ, నరులు వానరులకి స్నేహం ఎలా కుదిరింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా, రాముని యొక్క గుర్తులేమిటి, లక్ష్మణుడి గుర్తులేమిటి అడిగింది కదా. ఇప్పటిదాకా బాహ్య ఆంతర గుణములన్నింటినీ లక్షణములన్నింటినీ సాముద్రికాన్నంతటినీ వర్ణించి చెప్పారు.
1: ఇప్పుడు ఎక్కడ కలుసుకున్నారో కథ మొదలుపెట్టారు. అమ్మా, ఒకనకొకప్పుడు ఋష్యమోక పర్వతం మీద మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు వాలిచేత తరమబడినటువంటి వాడై ఉండగా నేను ఇతర ముగ్గురు మంత్రులు ఆయన్ని సేవిస్తున్నటువంటి సమయంలో నీలమేఘశ్యాముడైన రామచంద్రమూర్తి కనకవర్ణంలో ఉండేటటువంటి లక్ష్మణమూర్తితో కలిసి కోదండములు పట్టుకుని అక్కడ ఉన్న అరణ్య ప్రాంతంలో

0: వెళ్ళిపోతుంటే తనని చంపడానికి వాలిచేత నియోగింపబడినటువంటి గూఢచారులను భయపడినటువంటి సుగ్రీవుడు ఒక్క దూకు దూకి పారిపోతుంటే వచ్చిన వారెవరో తెలుసుకుని వస్తానని నేను మాట్లాడి సుగ్రీవుణ్ణి నిలబెట్టి కిందకి వెళ్లి రామలక్ష్మణులతో మాట్లాడుతున్న
1: విత్తనాలని వేరు చేస్తాడు. దానివల్ల ప్రతి విత్తనానికి బలమైన మొలకగా ఎదగడానికి తగినంత ఎడం ఏర్పడుతుంది. విత్తనాల వరుసల మీద శుభ్రపరిచిన మట్టి ఎరువులని పల్చని పొరగా పోయాలి. క్రిములే కాక ఇతర ప్రాణులు కూడా మీ విత్తనాలని నాశనం చేయగలవు. పురుగుల నుంచి జంతువుల నుంచి విత్తనాలని కాపాడాలి. గొంగలి పురుగులు, గొల్లభామలు, కోళ్ళు, మేకలకి మీ విత్తనాల పాదులో మహాప్రీతిగా మేస్తాయి. విత్తనాల పాదుని రోజుకి ఒకసారైనా తనిఖీ చేయాలి. అవి చిన్నవి కాబట్టి కీటకాలని ఒక్కోసారి చేత్తోనే తీసేయవచ్చు. విత్తనాల పాదు మీద ఒక జాలిని కడితే రాత్రి పగలు రక్షణ ఏర్పరిచే సాధనంగా పనికొస్తుంది. ఏవి లోపలికి చొరబడకుండా దాన్ని సరిగ్గా మూయాలి. మనం నేర్చుకున్నది ఒకసారి చూద్దాం. విత్తనాల పాదుని నీళ్ల అందుబాటుకి దగ్గరలో ఏర్పాటు చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలని వాడాలి. మొలకల్ని తేలిగ్గా చేరడానికి వీలయ్యేలా విత్తనాల పాదు వెడల్పు మీటర్ ఉండేలా చూసుకోవాలి. 15 సెంటీమీటర్ల ఎడంలో వరుసలు చేయాలి. దగ్గర దగ్గరగా ఎక్కువ విత్తనాలని నాటవద్దు. దానివల్ల మొలకలు మరీ పొడవుగా బలహీనంగా ఎదిగి నాట్లు వేసినప్పుడు తేలికగా విరిగిపోతాయి. విత్తనాల పాదు మీద గడ్డి గాని, తాటాకులు గాని, ఇతర మల్చ్ గాని పరిస్తే ఎండావానల తాకిడి నుంచి కాపాడవచ్చు. విత్తనాల పాదుకి పైన ఒక జాలీని కట్టి పురుగులు, జంతువుల బారి నుంచి విత్తనాలని కాపాడవచ్చు. సరైన దశలో మొలకల్ని నాటాలి. బలమైన ఆరోగ్యమైన మొలకలే ఆరోగ్యమైన మంచి ఉత్పాదకత గల పంటకి ప్రారంభం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CVRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Madhavarupu Mahesh, MBBS, DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS, MS, MCH Surgical Oncology, FI, MAS, Cancer Surgeon.
0: Vinayaka Multi-Speciality Hospital, JP Road, Bhimavaram.
1: Mana Bhimavaram lo nutananga praraminchabadina Chandamama Pillala Vaidyasala, Veerama Park Edruga, Bhimavaram 1. Pillalu mariyu Navajata Sisu Vaidyulu, Mana Bhimavaram Vastavyulu, Dr. B. Moses, MBBS, MD Pediatrics. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు

మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడును.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
4: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
5: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
4: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
4: ఫోన్ 7738351695.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సన్నబడాలనుకునే వారిలో కొందరు అన్నమ్మ అనేసి ఏవేవో తింటూ ఉంటారు, మరికొందరేమో పూర్తిగా పొట్టమాట చేసుకుంటారు. వాస్తవానికి ఈ రెండు పద్ధతులు సరికాదండి. బరువు తగ్గేందుకు ఓ మార్గం ఉంది. ఖాళీ లేదను, వండుకోవడం రాకను తరచూ బయటి ఆహారంపై ఆధారపడుతున్నారు. అందులో అన్నాన్ని

బదులు ఇతర పదార్థాలు ఎంచుకుంటున్నారు. అయితే మీరు సులువుగా బరువు పెరిగిపోతారండి. అలా బయట తినే సందర్భాన్ని వీలైనంత వరకు తగ్గించుకోండి. ఒకవేళ తినాల్సి వచ్చినా ఏవి పడితే అవి కాకుండా మొలకలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, బ్రౌన్ బ్రెడ్ మరియు శాండ్విచ్ వంటివి ఎంచుకోవడం చాలా మంచిది. తరచూ ప్రయాణాలు చేసేవారు మరియు ఆఫీసులకు వెళ్లేవారు ఈ సూచనను తప్పనిసరిగా పాటించగలిగితే చాలా మంచిదండి. సన్నబడాలనుకునే వారు తినే పదార్థాల్లో అసలు కొవ్వే ఉండకూడదు అనుకుంటారు. ఇది చాలా పొరపాటండి. శరీర వ్యవస్థల్లో హార్మోన్లు సరిగ్గా పనిచేయాలంటే డైటరీ ఫ్యాట్ కూడా కొంతవరకు అవసరమే అంటున్నారు నిపుణులు. లేదంటే నెలసరికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. అందుకే మేలు చేసే కొవ్వు పదార్థాలను ఎంచుకుంటే చాలా మంచిది. అంటే బాదం, ఆల్నట్స్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్లు మరియు రైస్ బ్రాన్ నూనె వంటివి ఎంచుకోవాలి. బరువు పెరగడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం ద్వారా అందే పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే మంచి పిండి పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలండి. సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులు, కొర్రలు, జొన్నలు వంటివి ప్రాధాన్యత ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలు, ఆకుకూరల్ని ఎంచుకుంటే చాలా పోషకాలు మన సొంతమవుతాయి. శరీర జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయండి. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు, అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే, పైగా తక్షణ శక్తి లభిస్తుంది. ఖర్జూరాల్లో విటమిన్లు, ఖనిజాలు, మాంసాకృతులు ఖర్జూరాల్లో సమృద్ధిగా ఉంటాయి. వీటిలోని గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ల వల్ల తీసుకున్న వెంటనే తక్షణ శక్తి వస్తుంది, అలసట ఇట్టే మటమాయమవుతుంది. ఖర్జూరాలను పాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఖర్జూరాల్లో పొటాషియం, కాల్షియం ఎక్కువ మొత్తంలోనే ఉంటాయి. ఆ పోషకాలు ఎముకలకు చాలా మేలు చేస్తాయట, కడుపు మంటను కూడా తగ్గిస్తాయి, వీటిలోని అరుగుదలకు సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఖర్జూరాలు ముందుంటాయండి. ఎండ ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నీటితో సహా తీసుకుంటే మలబద్ధకం సమస్య దరిచేరదు. బరువు పెరగాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం. ఖర్జూరాల్లో ఇనుము శాతం కూడా ఎక్కువే. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఎదురాదు. ఓకే, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి పీపుల్ సాంగ్ విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. తాలింపులో ఆవాలతో పాటు జీలకర్ర కూడా వాడతారు. అసలు దీనివల్ల కలిగే మేలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? జీలకర్ర జీర్ణక్రియ రేటును వేగవంతం చేస్తుంది. పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు జీలకర్రతో చేసిన టీని తీసుకోవడం ద్వారా చాలా ఉపశమనం లభిస్తుంది. జీలకర్రలో పీచు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరగడానికి అవసరమయ్యే

ఎంజైమ్ల ఉత్పత్తికి చాలా సహాయపడుతుందండి. జీర్ణ సంబంధ వ్యాధులను కూడా నయం చేయడానికి తోడ్పడుతుంది. జీలకర్రలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు మరియు దగ్గుని నివారిస్తాయట. ఇందులోని ఇతర పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడేలా చేస్తాయి. గర్భిణీలు దీన్ని తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సులువుగా అరిగి మలబద్ధకం సమస్య అసలు దరి చేరకుండా ఉంటుంది. గర్భిణీల్లో సాధారణంగా కనిపించే వికారాన్ని జీలకర్ర నివారిస్తుందట. బాలింతలు తీసుకుంటే పాల వృద్ధి బాగుంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
5: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఎక్కడికైనా వెళ్తే మెట్ల మార్గం ఎంచుకోవడం కన్నా లిఫ్ట్ గురించే ఆలోచిస్తాం. సులువుగా అనుకున్న చోటుకి వెళ్ళిపోవాలనుకుంటాం, కానీ కుదిరినప్పుడల్లా మెట్లెక్కేందుకు కూడా ప్రయత్నించండి. దానివల్ల కూడా చాలా లాభాలున్నాయి. మెట్లెక్కడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందట. 2000 మంది యువతులపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం రోజులు కాసేపైనా మెట్లెక్కే వారిలో గుండెకు మేలు జరుగుతుందని తెలిసింది. కెలరీలు కూడా కాస్త ఎక్కువగానే కరుగుతాయండి. దాంతో బరువును అదుపులో ఉంచుకోవడం సులువవుతుంది. కావాలనుకుంటే దీని నడక తాడాటతోనూ కలిపి చేసినా మంచిదే అంటారు మన నిపుణులు. మెట్లెక్కడం వల్ల ఎముకలు మరియు కండరాలకు చాలా మంచిదట. అయితే నెమ్మదిగా కాకుండా కాస్త వేగంగా ఎక్కేలా చూసుకోవడం ఇంకా మంచిది. రోజులో కనీసం 10 నిమిషాలు మెట్లెక్కినా కూడా చాలా లాభం కలుగుతుందండి. మోకాళ్ళకు కూడా మంచి వ్యాయామం అందించిన వారు అవుతారు. ఓకే లిజనర్స్, విన్నారు కదా, నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

FM 90.4. మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు

సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్.

0: ఫిజియోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CVRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG, Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana, Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Ortho Dr. Machavarpu Mahesh, MBBS, DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS, MS, MCH Surgical Oncology, FI, MAS Cancer Surgeon.
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2 ఫ్రిడ్జ్లు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
4: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
3: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: FM 90.4. రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం ఎక్స్ప్రెసింగ్ ఓపెన్ కండిషన్ ఇఫ్ క్లాజ్ ఆంగ్ల పాఠం వింటారు.
1: గుడ్ మార్నింగ్ టీచర్.
2: వెరీ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, ప్లీజ్ బి సీటెడ్. హూ ఇస్ ద న్యూ గర్ల్ ఇన్ దిస్ క్లాస్?
3: షీ ఇస్ అ న్యూ స్టూడెంట్. Her name is Pooja.
2: Oh, that's fine. Happy to see you and welcome to our school.
3: Thank you very much, ma'am.
2: Pooja, did you like the school?
3: Yes, I liked it a lot. It's better than my old school.
2: Okay, please sit down. What is this, children?
3: It's a chalk.
2: I'm going to drop this chalk. Children, what will happen to the chalk?
4: It will break.
2: That's fine. If I drop a chalk, it will break.

0: Children, here I may drop the chalk or may not. If I drop it, it will break. Now, Ramya, do I have anything in my hand?
1: No, nothing. It's empty.
0: Good. Now, I'm taking a pen from Pooja, your new friend. From whom did I take this pen?
1: From Pooja.
0: Good. I have a pen now. The sentence is, I have a pen. And the second sentence is, I can write on paper. We can combine these two sentences using an if clause. The sentence is, if I have a pen, I can write on paper.
2: Teacher, I don't have a pen.
1: I will not write.
0: Oh, that's bad. You should request your friend for a pen.
1: If my friend gives me a pen, I'll write.
0: Oh, that's fine. Who is going to give a pen to Prem?
3: I'll give you.
0: Oh, don't make a noise, children. Look at the sentence pattern. If is followed by present tense plus will plus present tense. In the first sentence, if I drop the chalk, it will break. If I drop the chalk is the if clause. Whereas, it will break is the main clause. Ee vakyamlo if tarvata verb present tense lo untundi. Aa tarvata will plus present tense తో ఒక వాక్యం ఉంటుంది. ఇఫ్ తో ఉన్న వాక్య భాగాన్ని ఇఫ్ క్లాజ్ అంటాము. ఆ తర్వాత పూర్తి అర్థం ఇచ్చే వాక్య భాగాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. పై వాక్యంలో ఇఫ్ తర్వాత డిఆర్ఓపి డ్రాప్ అనే వర్బ్ ఉంది కదా, ఇట్ విల్ బ్రేక్ అనేది పూర్తి అర్థాన్నిచ్చే మెయిన్ క్లాజ్ అవుతుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఇఫ్ ఈజ్ ఫాలోడ్ బై ప్రెజెంట్ టెన్స్ ప్లస్ will plus present tense. In the first sentence, if I drop the chalk, it will break. In the first sentence, if I drop the chalk, it will break. If I drop the chalk is the if clause. Whereas, it will break is the main clause. E vakyan lo if tarvata verb present tense lo untundi. A tarvata will plus ప్రెజెంట్ టెన్స్తో ఒక వాక్యం ఉంటుంది. ఇఫ్తో ఉన్న వాక్య భాగాన్ని ఇఫ్ క్లాజ్ అంటాము. ఆ తర్వాత పూర్తి అర్థం ఇచ్చే వాక్య భాగాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. పై వాక్యంలో ఇఫ్ తర్వాత డిఆర్ఓపి డ్రాప్ అనే వర్బ్ ఉంది కదా, ఇట్ విల్ బ్రేక్ అనేది పూర్తి అర్థాన్నిచ్చే మెయిన్ క్లాజ్ అవుతుంది. ఇంకా కొన్ని వాక్యాలు చూద్దామా. లెట్ అస్ ప్రాక్టీస్ సమ్ మోర్ సెంటెన్సెస్ ఆఫ్ దిస్ కైండ్. Okay, children?
3: Yes, we will.
0: Good. Where is the Taj Mahal, Rani?
4: It is in Agra.
0: Very good. There are two sentences. Number one, you go to Agra. Number two, you can see the Taj Mahal. We can combine these two sentences, you go to Agra and you can see the Taj Mahal, by using if clause. If you go to Agra, you can see the Taj Mahal. Now, children, repeat the sentence after me. If you go to Agra, you can see the Taj Mahal.
3: If you go to Agra, you can see the Taj Mahal.
0: Good. Now, look out of the window. What is the weather like today?
3: It's cloudy.
0: Yes, it's cloudy. It may rain. If it rains, what will you do then? Pooja is going to frame a sentence using if clause. If it rains, we can't play. Good. Children, read the sentence after me. If it rains, we can't play.
3: If it rains, we can't play.
0: Say it again, please.
3: If it rains, we can't play.
0: Good. Can you frame another sentence, children?
3: Yes, we will.
0: We all want to see a film, don't you?
1: Yes, we all want to see a film.
0: We don't get tickets. What are we going to do then? Come on, Prem. What will you do then? Remember to use if clause.
1: If we don't get the cinema tickets, we will go to a park.
0: Repeat it.
1: If we don't get the cinema tickets, we will go to a park.
0: Yes, you are correct. Children, read this sentence after me. If we don't get cinema tickets, we will go to a park.
3: If we don't

0: subject plus should or ought to plus verb etc.
1: కాస్త వివరంగా చెప్పండి నాన్నగారు.
0: సరే వినండి. మనం ఎవరికైతే సలహా ఇస్తామో ఆ వ్యక్తి లేదా వ్యక్తులు సబ్జెక్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, యూ షుడ్ కీప్ యువర్ ప్రామిస్ అనే వాక్యంలో సబ్జెక్ట్ ఏది చెప్పండి?
2: యూ నాన్న.
0: ఎస్, యు ఆర్ రైట్. యూ అంటే సబ్జెక్ట్. తర్వాత మనం ఏ పదాన్ని వాడాము?
1: షుడ్ అనే పదాన్ని వాడాం.
2: ఆ తర్వాత కీప్ అనే వర్బ్ని యూస్ చేశాం.
0: కీప్ అనేది వర్బ్ యొక్క ఏ రూపమో చెప్పగలరా?
2: ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, అంటే వర్బ్ యొక్క మొదటి రూపం లేదా V1.
0: ఓకే, వర్బ్ తర్వాత ఆయా సందర్భాన్ని బట్టి వాక్యాన్ని పూర్తి చేయాలి. ఇప్పుడు అర్థమైందా? సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ఆర్ ఆట్ టు ప్లస్ వర్బ్ ఎట్సెట్రా అంటే ఏమిటో?
2: Yes, Papa. Now it is clear to us.
0: All right. I'll give you some jumbled words now. You should put them in the correct order, will you?
2: Yes, Papa.
0: I'll say the words slowly. You can write them down if you want.
2: We are ready, Papa.
0: Ought to, the truth, tell, you.
2: You ought to tell the truth. Am I right, Papa?
0: Yes, you are right, my boy.
2: Papa, Papa, won't you give me also one sentence like this, please?
0: Yes, why not? Listen. Pay, should, in time, he, the fees.
2: He should pay the fees in time. He should pay the fees in time.
0: Mamata, Manoj, ippudu arthamaindi kada? Should leda ought to upayoginchi వాక్య నిర్మాణం ఎలా చేయాలో?
1: అర్థమైంది నాన్నగారు.
0: అయితే ఇలాంటి సెంటెన్సెస్ ముందు మనము ఐ థింక్ అనే ఎక్స్ప్రెషన్ని కూడా వాడవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ సే ఐ థింక్ యూ షుడ్ కీప్ యువర్ ప్రామిస్, ఐ థింక్ యూ షుడ్ పే ద ఫీజ్ ఇన్ టైమ్.
2: థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్ప్లెనేషన్ పాపా.
0: ఓకే చిల్డ్రన్, let me now give you a simple task. Suppose you want to improve your English. What are the things you should or should not do? Meeru angla bhashalo pravinyam pondalante meeru cheyavalasinavi cheyakoodanivi konni panulu aalochinchi cheppandi.
2: We should read a lot in English.
0: Good. Mamata, now it is your turn.
2: We ought not to speak Telugu in the English class. We ought to learn 5 new words every day. We should not translate everything. We should watch English news on TV.
0: Perfect. Now, I think I should leave you here. But before leaving, let's see the important points once again, shall we?
2: Yes, Papa. We use should or ought to express obligation. Should or ought to means that it would be a good idea to do something. We use should or ought to advise someone to do something. We use should not or ought not to advise someone not to do something.
0: That's fine. Manoj, I think everything is clear to you.
2: Yes, Papa. I have understood everything about the use of should and ought to.
0: Then, both of you go and play for some time.
2: Thank you, Papa.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం ఎక్స్ప్రెసింగ్ ఓపెన్ కండిషన్ ఇఫ్ క్లాస్ మరియు అడ్వైజింగ్ సమ్వన్ టు డూ సంథింగ్ ఆంగ్ల పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిస్నర్స్, ఈ రోజు మన కాలచక్రంలో ఆగస్ట్ 7వ తేదీ ముంగిటొచ్చి నిలిచాం. ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన విశేషాల్ని, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ముచ్చట్లని ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ప్రతి ఏటా ఆగస్ట్ 7వ తేదీన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. మన దేశ సాంస్కృతిక వారసత్వానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరియు చేనేత కార్మికుల అసమాన నైపుణ్యానికి గౌరవ సూచకంగా ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు.
0: అవునమ్మా, 1905 ఆగస్టు 7వ తేదీన కలకత్తాలోని టౌన్ హాల్లో స్వదేశీ ఉద్యమానికి అధికారికంగా నాంది పలికారు. విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ ఉత్పత్తులను, ముఖ్యంగా మన చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలనే గొప్ప ఆశయంతో మొదలైన ఆ చారిత్రాత్మక ఘట్టం యొక్క జ్ఞాపకార్థమే ప్రభుత్వం ఈ రోజును జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. భారతీయ సంస్కృతికి చేనేత

0: కళాకారుల శ్రమకి అద్దం పట్టే ఈరోజు మన జాతీయ చరిత్రలో ఎంతో మహత్తరమైన మైలురాయిగా నిలిచిపోయింది.
1: ఇక అంతర్జాతీయ క్రీడారంగాన్ని పరిశీలిస్తే ఈ 7వ తేదీ మన భారతీయులందరికీ నిత్యం గర్వకారణమైన ఒక చారిత్రక రోజు అని చెప్పాలి. 2021 ఆగస్టు 7వ తేదీన టోక్యో ఒలింపిక్స్ లో మన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి దేశానికి ఒలింపిక్ అథ్లెటిక్స్ చరిత్రలోనే తొలి పసిడి పతకాన్ని అందించారు. ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని సమున్నతంగా రెపరెపలాడించిన ఆ ఘట్టం ప్రతి భారతీయుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
0: ఇక యంత్ర పరిశ్రమల చరిత్రలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన ఆవిష్కర్త జాన్ హీత్కోట్ 1783 ఆగస్టు 7న జన్మించారు. ఆయన లేస్ తయారు చేసే యంత్రాలను కనుగొనడం ద్వారా వస్త్ర తయారీ రంగానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చారు. ఈ లేస్ తయారీ అనేది మన పశ్చిమ గోదావరి జిల్లాలోని మహిళలకి నిత్యం ఆదాయాన్నిచ్చే కుటీర పరిశ్రమగా మారి వారు అల్లిన లేసులు నేడు విదేశాలకు సైతం ఎగుమతి కావడం ఎంతో గర్వకారణమైన విషయం.
1: ఇక ప్రసార సాధనాల చరిత్రలో రేడియో సాంకేతికతకు అత్యంత కీలకమైన ఆవిష్కరణ చేసిన ప్రసిద్ధ ఇంజనీర్ లూయిస్ హెజల్టైన్ 1886 ఆగస్టు 7న జన్మించారు. ఆయన రూపొందించిన న్యూట్రోడైన్ సర్క్యూట్ ద్వారా రేడియో ప్రసారాల్లోని అనవసర శబ్దాలు తగ్గి స్పష్టమైన గొంతుతో రేడియో పరికరాలను వాణిజ్యపరంగా తయారు చేయడం సాధ్యపడింది. నేడు మనం ఆస్వాదిస్తున్న రేడియో మాధ్యమానికి గృహ వినియోగ రేడియో సెట్ల తయారీకి ఆయన ఆవిష్కరించిన ఈ సర్క్యూటే ప్రధాన పునాదిగా నిలిచింది.
0: అలాగే ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయాల ప్రాముఖ్యతను చాటి చెప్పి గ్రంథాలయోద్యమ పితామహుడుగా పెరుగంచిన ప్రముఖ సామాజిక సంస్కర్త పత్రికా సంపాదకుడు అయ్యంకి వెంకటరమణయ్య గారు 1890 ఆగస్టు 7న జన్మించారు. ఆయన ఊరూరా గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తూ ప్రజల్లో పఠనాశక్తిని సమాజంలో చైతన్యాన్ని రగిలించడమే కాకుండా గ్రంథాలయ సర్వస్వము పత్రిక ద్వారా విశేష సేవలు అందించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని ప్రజల విజ్ఞాన వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత ఉద్యమకారుడు ఆయన.
1: ఇక భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని తదనంతరం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా సేవలందించిన రాజకీయ దిగ్గజం బెజవాడ గోపాలరెడ్డి గారు 1907 ఆగస్టు 7న జన్మించారు. ఆయన ఉత్తరప్రదేశ్ గవర్నర్గా, కేంద్ర మంత్రిగా మరియు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా విభిన్న బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. రాజనీతిజ్ఞుడిగా, సాహిత్య పోషకుడిగా తెలుగు భాషా వికాసానికి మరియు రాష్ట్ర పరిపాలనా రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.
0: అలాగే భారత వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేసి ఆహార ధాన్యాల కొరతని నివారించిన ప్రసిద్ధ జన్యు శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ గారు 1925 ఆగస్టు 7న జన్మించారు. ఆయన అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాలను అభివృద్ధి చేసి దేశంలో ఆహార భద్రతకి బలమైన పునాది వేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది భారతరత్న పురస్కారాన్ని అందుకుని కోట్ల మంది ఆకలి తీర్చిన మహోన్నత వైజ్ఞానిక మూర్తి ఆయన.
1: ఇక కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రపంచంలో వాయులైన విద్వాంసుడిగా తనదైన స్వరరాగ మాధుర్యంతో అలరించిన ప్రముఖ కళాకారుడు అన్నవరపు రామస్వామి గారు 1926 ఆగస్టు 7న జన్మించారు. ఆయన కొత్త రాగాలను, తాళాలను సృష్టిస్తూ తరాల తరబడి సంగీత ప్రియులను మైమరిపించడమే కాకుండా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని వయలిన్ వాద్య కళకు అంతర్జాతీయ వేదికపై వన్నె తెచ్చిన మహోన్నత సంగీత తపస్వి ఆయన.
0: అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణమైన ముక్కుసూటి టైమింగ్తో నవ్వులు పువ్వులు పోయించిన సుప్రసిద్ధ హాస్య నటుడు సుత్తువేలు గారు 1947 ఆగస్టు 7న జన్మించారు. వందలాది చిత్రాలలో సుత్తి కాంబినేషన్తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అమాయకత్వంతో కూడిన కామెడీతో, తన ప్రత్యేకమైన మేనరిజంతో తెలుగు సినీ హాస్య రంగానికి కొత్త సొగసులు అద్దిన నటుడు ఆయన.
1: ఇక భారత బ్యాడ్మింటన్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రసిద్ధ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ 1980 ఆగస్టు 7న జన్మించారు. ఆయన వరుసగా 4 సార్లు జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకోవడమే కాకుండా కామన్వెల్త్ క్రీడల్లో అనేక పతకాలను సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. తన విలక్షణమైన ఆట తీరుతో, శ్రమతో అర్జున పురస్కారాన్ని అందుకుని భారత బ్యాడ్మింటన్ పురోగతికి ఎంతో ప్రేరణగా నిలిచిన క్రీడాకారుడు ఆయన.
0: భారతీయ సంగీతంతో సాహితీ సంపదతో ప్రపంచాన్ని మైమర్పించి

0: దేశానికి జాతీయ గీతాన్ని అందించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1941 ఆగస్టు 7న భౌతికంగా దూరమయ్యారు. ఆయన తన గీతాంజలి కావ్యానికి గాను ఆసియాఖండంలోనే తొలిసారిగా సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని అందుకుని భారతీయ సాహితీ వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారు. విశ్వభారతి శాంతి నికేతన్ ద్వారా నూతన విద్యా విధానాన్ని అందిస్తూ మన జాతీయ భావజాలానికి మహోన్నతమైన మార్గదర్శిగా నిలిచిన అఖండ చేతన ఆయన.
1: ఇక భారతీయ సంప్రదాయ సంగీత ప్రపంచంలో ముఖ్యంగా బిండి బజార్ ఘరానా వ్యవస్థాపక గాయకురాలిగా సుప్రసిద్ధులైన గాత్ర కళాకారిణి అంజనీబాయి మాల్ఫేకర్ గారు 1974 ఆగస్టు 7న భౌతికంగా దూరమయ్యారు. ఆమె తన మధురమైన స్వరంతో శాస్త్రీయ సంగీతంలో సరికొత్త శైలిని ఆవిష్కరించి ఎందరో దిగ్గజ సంగీత విద్వాంసుల్ని తన గానంతో అలరించారు. నాటి సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ సాధించిన తొలి మహిళా కళాకారిణిగా నిలిచి సంప్రదాయ గాత్ర కళా వికాసానికి అమూల్యమైన సేవలందించిన మహోన్నత విద్వాంసురాలు ఆమె.
0: అలాగే మన ఆంధ్రప్రదేశ్ సామాజిక పోరాటాల చరిత్రలో 1991 నెల్లూరు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి దానికి సఫల నాయకత్వం వహించిన ధీర వనిత దోబుగుంట రోసమ్మ గారు 2016 ఆగస్టు 7న మనకి దూరమయ్యారు. అక్షరాస్యత ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితో ఆమె గ్రామీణ మహిళల్ని చైతన్యపరిచి మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడి రాష్ట్ర వ్యాప్త మద్యపాన నిషేధానికి కారణమయ్యారు. మహిళా సాధికారితకి సామాజిక చైతన్యానికి మారుపేరుగా నిలిచి తెలుగునాట మహిళా శక్తినే తిరుగులేని ఉద్యమంగా మలిచిన వీర నారి ఆవిడ.
1: ఇక తమిళనాడు రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్రలో కలెంజర్గా పేరుగాంచి 5 సార్లు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలనందించిన రాజకీయ దురంధరుడు ఎం కరుణానిధి గారు 2018 ఆగస్టు 7న భౌతికంగా దూరమయ్యారు. ఆయన ద్రావిడ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ సినీ రచయితగా తన పదునైన సంభాషణలతో డ్రామాల ద్వారా సామాజిక మార్పుకు ఎంతో కృషి చేశారు. తమిళ భాషాభివృద్ధికి, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి మరియు రాష్ట్ర హక్కుల పోరాటానికి తన జీవితాంతం శ్రమించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నేత.
0: సో లిజనర్స్, ఆగస్ట్ 7వ తేదీకి సంబంధించిన మన చరిత్రలో నిలిచిపోయిన సంఘటనల గురించి, ఎంతో మంది మహామహుల జీవిత విశేషాల గురించి, వారి జనన మరణాల గురించి తెలుసుకున్నాం కదండి. సో మరి ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపిద్దామా?
1: తప్పకుండా. మీ అందరి కోసం ఒక చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
5: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్,

0: ఏ టాపిక్ తీసుకొచ్చో, మరి దేని గురించి మాట్లాడుకుందాం అంటావమ్మా?
1: తప్పకుండానయ్యా. మరి ఈ రోజుల్లో మన భౌతిక ఆరోగ్యానికి, మనశ్శాంతికి అతిపెద్ద శత్రువుగా మారిన శబ్ద కాలుష్యం, దీని గురించి మనం ఖచ్చితంగా ముచ్చటించుకోవాలి.
0: అయితే నాయిస్ పొల్యూషన్ అన్నమాట.
1: అవును. మరి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు బస్సులు బైకులు హారన్ల గోల, ఇక మైకుల నాయిస్ మన చెవులను చిల్లులు పొడుస్తోంది. ముఖ్యంగా ఆసుపత్రులు పాఠశాలల ముందు సైలెన్స్ జోన్ అని బోర్డులు పెట్టినా సరే కనీస జ్ఞానం లేకుండా పదే పదే గట్టిగా హారన్లు మోగించడం ఎంతవరకు న్యాయమంటావు? ఇక ఆసుపత్రుల్లో ప్రశాంతంగా కోలుకోవాల్సిన రోగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న గుండె వ్యాధిగ్రస్తులు ఈ హారన్ల దెబ్బకి ఉలిక్కిపడి మరింత భయాందోళనకు గురవుతున్నారు.
0: అవునమ్మా, కేవలం ఆసుపత్రులే కాదమ్మా, స్కూళ్ల దగ్గర పిల్లలు చదువుకునే సమయంలో కూడా అస్సలు విచక్షణ లేకుండా భయంకరంగా హారన్లు కొడుతూ ఉన్నారు. దీనివల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా వారికి చిన్న వయసులోనే మానసిక ఒత్తిడి, చెవుడు లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలో ఏ చిన్న శుభకార్యం జరిగినా, పండగొచ్చినా ఊరంతా దద్దరిల్లిపోయేలా పెట్టే ఆ డీజే సౌండ్లు, మైకుల మోత గురించి ఎంత చెప్పినా తక్కువే. మైకుల శబ్దం పరిమితి దాటిపోవడం వల్ల పసిపిల్లలు గుండె లవిసేలా ఏడుస్తూ ఉన్నారు. వృద్ధులు రాత్రంతా నిద్రలేక రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఆనందం పేరుతో తోటివారికి నరకం చూపించడం ఏ రకమైన సంస్కృతి చెప్పు.
1: అవునన్నయ్య, అసలు ఆనందాన్ని పంచుకోవడానికి సంగీతం ఉండాలి తప్ప పక్కవారి ప్రాణాల మీదకు తెచ్చేలా మైకుల గోల ఉండకూడదు. నా సంతోషం పక్కవాడికి శాపంగా మారకూడదు అనే కనీస సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాల వద్ద నో హారన్ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. అలానే శుభకార్యాల్లో డీజేల శబ్దాన్ని పరిమితిలోపే ఉంచుకోవాలి. మన అలవాటు వల్ల ఒకరి ప్రాణం ప్రమాదంలో పడకూడదు అనే స్పృహ మనలో లేకపోతే మనం సమాజంలో వేస్ట్ కదా.
0: కరెక్ట్ అమ్మా, కేవలం చట్టాలు పోలీసులు జరిమానాలు విధిస్తేనే మారడం కాదు, మన అంతరాత్మ చెప్పే మాట కూడా వినాలి. వాహనం నడిపేటప్పుడు అవసరం లేకపోయినా సిగ్నల్స్ దగ్గర, రోడ్ల మీద ఊరికే హారన్ కొట్టే దుర అలవాటుని వెంటనే మానుకోవాలి. మన పరిసరాల్ని ప్రశాంతంగా ఉంచుకోవడం అంటే మన ఆరోగ్యంతో పాటు మన పిల్లల భవిష్యత్తును కూడా కాపాడమే. శబ్ద కాలుష్యాన్ని నివారిస్తేనే మన సమాజంలో మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తాయి.
1: అవునన్నయ్య, మరి ఆసుపత్రులు స్కూళ్ల వద్ద మోగే హారన్ల గోల, డీజేల శబ్ద కాలుష్యం, మైకుల మోత హారన్ల గోలే కాదు, మన దైనందిన జీవితంలో నిత్యం ఎదురయ్యే మరో విచిత్రమైన ఇబ్బందికరమైన విషయం ఉంది. అదేంటంటే చాలా మంది ఎంత మందిలో ఉన్నా సరే అసలు విచక్షణ లేకుండా గట్టిగా మాట్లాడటం, బస్సుల్లో రైళ్లలో హోటళ్లలో లేదా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పక్కన వందల మంది ఉన్నారని స్పృహ కూడా లేకుండా పెద్ద పెద్ద కేకులు వేస్తూ మాట్లాడుతూ ఉంటారు. చివరికి అత్యంత రహస్యంగా గుసగుసగా చెప్పుకోవాల్సిన వ్యక్తిగత విషయాలను కూడా ఊరంతా వినపడేలా గట్టిగా అరిచి చెప్తూ ఉంటారు.
0: అవునమ్మా, పబ్లిక్ ప్రదేశాల్లో అలా గట్టిగా మాట్లాడడం వల్ల మిగతా వారికి ఎంత ఇబ్బందిగా విసుగ్గా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా ఫోన్లలో మాట్లాడేటప్పుడు మైక్ నోటి దగ్గరే ఉన్నా ఎదుటి వాళ్ళు వేరే ఊరిలో ఉన్నారని చెప్పి ఊపిరి ఆడనంత గట్టిగా అరుస్తూ ఉంటారు. తమ ఇంట్లో విషయాలు, బ్యాంకు వివరాలు, గొడవలు, వ్యక్తిగత ప్లాన్లు రోడ్డు మీద అందరికీ వినపడేలా మాట్లాడతారు. అలా మాట్లాడడం వల్ల వారి సొంత భద్రతకే ప్రమాదం కూడా రావచ్చు. అంతేకాకుండా ప్రశాంతంగా ప్రయాణం చేయాలనుకునే తోటి ప్రయాణికులకి తీవ్రమైన తలనొప్పిని, మనశ్శాంతి లేకపోవడాన్ని కూడా కలిగిస్తూ ఉన్నారు వీళ్ళంతా.
1: ఇక అలానే మరి పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మన శబ్దం పక్కవాడికి ఇబ్బంది కలిగించకూడదు అనే కనీస సివిక్ సెన్స్ లేదా సామాజిక స్పృహ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. చాలా మంది తమ గొప్పలను, ప్రతిష్టలను 10 మందికి వినిపించాలని ఆరాటంతో కూడా కావాలనే పెద్ద గొంతుతో మాట్లాడుతూ ఉంటారు. కానీ అలా గట్టిగా మాట్లాడటం వల్ల తాము గొప్పగా కనిపిస్తున్నాము అనుకుంటే పొరపాటే. అది ఇతరుల దృష్టిలో వారి సంస్కారాన్ని, క్రమశిక్షణ లేమిని మాత్రమే ఎత్తిచూపుతుంది. రహస్యాలు రహస్యాలుగానే ఉండాలి. అలానే పబ్లిక్ స్థలాల్లో మన సంభాషణలు మన పరిధిలోనే ఉండాలి.
0: అవునమ్మా, మన మాట తీరు, గొంతు తీవ్రత అనేవి మన పెంపకానికి, మన ప్రవర్తనకి నిదర్శనాలు. నలుగురిలో ఉన్నప్పుడు మెల్లగా అవసరమైన మేరకే మాట్లాడడం ఒక గొప్ప సంస్కారం. బస్సులు, హాస్పిటళ్లు, లైబ్రరీలు లేదంటే ఇతర ప్రజా ప్రదేశాల్లో మనం తోటివారి ప్రశాంతతని గౌరవించాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మనం మాట్లాడే తీరు, గొంతు తగ్గింపు ఇతరులకి సౌకర్యాన్ని, మనకి గౌరవాన్ని కూడా తెచ్చిపెడతాయి.
1: ఇక అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే మరి ఈ రోజుల్లో ఏ చిన్న ఊరేగింపు లేదా వేడుక జరిగినా పరిమితికి మించిన డీజే శబ్దాలు పెట్టడం, పెళ్లిళ్ళు, వినాయక చవితి, దేవుళ్ల

0: ఉత్సవాలు, ఆఖరికి పుట్టినరోజు వేడుకలు, శోభాయాత్రల పేర్లతో ఆకాశాన్ని తాకి భారీ డీజే స్పీకర్లను వాహనాలపై పెట్టి విపరీతమైన బేస్ పెంచేస్తున్నారు. ఆ డీజే శబ్దాల ధాటికి గుండె కొట్టుకునే వేగం మారిపోయి ఊరేగింపుల్లో ఉన్న యువకులు, పక్కనే ఉన్న గర్భవతులు, వయోవృద్ధులు అక్కడికక్కడే గుండె ఆగి ప్రాణాలు కోల్పోయిన విషాదకర దాఖలాలు ఎన్నో ఉన్నాయి. నిత్యం మన వార్తల్లో ఇలాంటి ప్రాణ నష్టాలని చూస్తూనే ఉన్నాం.
1: అవునమ్మా, ఆనందం పేరుతో జరుపుకునే వేడుకల్లో తోటివారి ప్రాణాలు తీసే హక్కు ఎవ్వరికీ లేదు. మానవ శరీరం ఒక పరిమిత వరకే శబ్దాన్ని తట్టుకోగలదు, కానీ ఊరేగింపుల్లో వాడే ఆ భారీ డీజేల సౌండ్ ఆ పరిమితిని పదుల రెట్లు దాటిపోతుంది. ఆ భయంకరమైన వైబ్రేషన్స్ వల్ల పసిపిల్లల చెవుల పొరలు చిరిగిపోతున్నాయి. గుండె బలహీనంగా ఉన్నవారు ఉలిక్కిపడి అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. సంతోషంగా ఊరేగింపులు చేసుకోవడం తప్పు కాదు, కానీ పక్కవాడి ప్రాణాలని బలి తీసుకునేలా, వారి ఇళ్లలో విషాదాన్ని నింపేలా ఉండే ఈ డీజే పిచ్చి సంస్కృతి అసలు ఆనందమే కాదు, అదొక సామాజిక నేరం కూడా.
0: అవునయ్య, మరి భక్తి, ఆనందం, సంస్కృతి అనేవి తోటివారికి మనశ్శాంతిని, ఆధ్యాత్మిక భావనను ఇవ్వాలి తప్ప భయాన్ని, మరణాన్ని కాదు. మరి పాత రోజుల్లో చక్కటి సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాలు, చెక్క భజనలు లాంటి సాంప్రదాయ కళలతో శ్రావ్యంగా ఊరేగింపులు జరిపేవారు. కానీ ఇప్పుడు చెవులు చిల్లులు పడి గుండెలు ఆగిపోయేలా ఈ రాక్షస డీజేలను పెట్టడం వల్ల మన సాంప్రదాయాల ఆత్మని దెబ్బతీస్తున్నాం.
1: మన ఆనందం ఇతర అమాయక ప్రాణాలని బలి తీసుకోకూడదు. ప్రభుత్వం, పోలీసులు విధించే నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలి. గ్రామాల్లో, పట్టణాల్లో యువతంతా ఏకమై ఈ ప్రమాదకరమైన డీజే సౌండ్లకి స్వస్తి చెప్పాలి. పరిమితి లోపల శబ్దంతో, సాంప్రదాయ వాయిద్యాలతో ఊరేగింపులు జరుపుకోవడమే మనందరికీ శ్రీరామరు.
0: ఈ విషయంలో మన దేశానికి ఇతర విదేశాలకు ఉన్న చట్టాల అమలు, ప్రజల క్రమశిక్షణలోని వ్యత్యాసాలను చూస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. మరి విదేశాల్లో, ముఖ్యంగా యూరప్, జపాన్, అమెరికా లాంటి దేశాల్లో శబ్ద కాలుష్యంపై అత్యంత కఠినమైన నిబంధనలుంటాయి. అక్కడ పబ్లిక్ ప్రదేశాల్లో చిన్నగా మాట్లాడటం, వాహనాల హారన్లను అస్సలు ఉపయోగించకపోవడం అనేది వారి జీవన శైలిలోని ఒక భాగం. రాత్రి 10 గంటలు దాటితే కనీసం ఇంట్లో కూడా పెద్ద శబ్దంతో పాటలు పెట్టుకోవడానికి వీల్లేకుండా చట్టాలు పనిచేస్తాయి.
1: అవునమ్మా, మన దేశంలో కూడా శబ్ద కాలుష్యానికి సంబంధించి పక్కా చట్టాలు, నిబంధనలు ఉన్నాయి. సైలెన్స్ జోన్లలో హారన్ని మోగించకూడదని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు, డీజేలు వాడకూడదని చట్టం స్పష్టంగా చెప్తోంది. కానీ తేడా ఎక్కడుందంటే, విదేశాల్లో చట్టాలకు భయపడి మాత్రమే కాకుండా నా వల్ల పక్కవాడికి ఇబ్బంది కలగకూడదు అనే స్వయం క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వారిలో నర నరాన నడుస్తూ ఉంటుంది. మన దగ్గర మాత్రం చట్టాలు కాగితాలకే పరిమితం అయిపోయి నా ఇష్టం నా వేడుక అనే నిర్లక్ష్య వైఖరి ఎక్కువైపోయింది.
0: అవునన్నయ్య, మరి విదేశాల్లో ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చుట్టుప్రక్కల వారు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, పోలీసులు వచ్చి భారీగా జరిమానాలు విధించడం లేదా జైలుకు పంపడం నిమిషాల్లో జరిగిపోతుంది. అక్కడ క్రమశిక్షణ అనేది కేవలం చదువులోనే కాదు, పౌరుల ప్రతి ప్రవర్తనలో కనిపిస్తుంది. కానీ మన దేశంలో పోలీసులు వచ్చి ఆపిన మా పండుగ, మా ఊరేగింపు అని గొడవలకు దిగడం చూస్తుంటే మనలో క్రమశిక్షణ లోపం ఎంతగా ఉందో అర్థమవుతోంది.
1: అవునమ్మా, మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అలాగే ఈ శబ్ద కాలుష్యాన్ని అరికట్టే క్రమశిక్షణలోనూ మనం ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. ఇతర దేశాల నుంచి మనం సాంకేతికతనే కాదు, ఇలాంటి మంచి పౌర నిబంధనల్ని, సామాజిక స్పృహని కూడా నేర్చుకోవాలి. నిబంధనలని గౌరవించడం బలహీనత కాదు, అది మన ఉన్నతమైన నాగరికతకి అసలైన నిదర్శనం.
0: కేవలం విమర్శలు చేసుకోవడం, ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఏ మార్పు రాదు. శబ్ద కాలుష్యాన్ని అరికట్టడానికి మనం ప్రతి ఒక్కరం ఆచరణలో పెట్టాల్సిన సులువైన మార్గాలు ఏమిటో ఆలోచించాలి. మొదటగా మన ఇంటి నుంచే ఈ మార్పు అనేది మొదలవ్వాలి. వాహనం డ్రైవ్ చేస్తున్నప్పుడు అనవసరంగా, అత్యవసరం లేనిదే హారన్ కొట్టనని మన మనస్సాక్షిగా ప్రమాణం చేసుకోవాలి. ముఖ్యంగా ఆసుపత్రులు, స్కూళ్లు, గుడుల వద్ద హారన్ అనేది అస్సలు ఉపయోగించకూడదు.
1: అవునమ్మా, హారన్ మాత్రమే కాదు, ఇంట్లో, సమాజంలో మనం ఆచరించడానికి చాలా చిన్న చిన్న మార్గాలు కూడా ఉన్నాయి. మన ఇంట్లో టీవీ లేదంటే మ్యూజిక్ సిస్టమ్ల సౌండ్ని పక్కింట్లోకి వినపడకుండా మన పరిధిలోనే ఉంచుకోవాలి. ఇళ్లల్లో, కాలనీల్లో జరిగే శుభకార్యాలకి భారీ డీజేల్ని పూర్తిగా బహిష్కరించి మన సాంప్రదాయ నాదస్వరం, శ్రావ్యమైన వాయిద్యాలు లేదంటే పరిమితి శబ్దంతో కూడిన స్పీకర్ని మాత్రమే ఉపయోగించాలి. డీజేలకు అయ్యే 1000 రూపాయల ఖర్చుని తగ్గించుకుని ఆ డబ్బుని పేద పిల్లల చదువుకి లేదంటే మొక్కలు నాటడానికి ఉపయోగిస్తే ఎంత అర్థవంతంగా ఉంటుందో కదా.
0: అవునన్నయ్య, ఇక అలానే మనం ఉత్సవ కమిటీలో, కాలనీ అసోసియేషన్లో ఉన్నప్పుడు మా కాలనీలో లేదా

0: మా వేడుకలో డీజే సౌండ్లు వాడాం, రాత్రి 10 గంటల తర్వాత మైకులు పెట్టాం అని ఐక్యంగా తీర్మానాలు చేసుకోవాలి. ఇక పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్లలో మాట్లాడేటప్పుడు గొంతు తగ్గించి మెల్లగా మాట్లాడటం, చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ సామాజిక స్పృహను నేర్పించడం లాంటి చిన్న చిన్న మార్పులు సమాజంలో పెద్ద విప్లవాన్ని తీసుకొస్తాయి.
1: సో లిజనర్స్, ఈరోజు మనం శబ్ద కాలుష్యం గురించి, దానివల్ల జరిగే పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. సో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక మంచి పాట ప్రసారం చేస్తున్నాం, వినండి, విని ఎంజాయ్ చేయండి.

0: వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సరేనమ్మా, మరి నిబంధనలు ప్రభుత్వం రాస్తే సరిపోదు కదా, వాటిని మన జీవన శైలిగా మార్చుకోవాలి. నా వల్ల ఏ ఒక్కరికి సౌండ్ వల్ల ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచనే అసలైన పౌర బాధ్యత. ఈ చిన్న చిన్న ఆచరణాత్మక అడుగులే మన ఊరిని, మన దేశాన్ని ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన నందనవనంగా మారుస్తూ ఉంటాయి.
4: మన రోజువారి జీవితంలో శబ్ద కాలుష్యానికి, సామాజిక స్పృహ లేకపోవడానికి అత్యంత నిదర్శనంగా నిలిచే ఉదాహరణ ఏదైనా ఉందంటే అది రైలు ప్రయాణం. మరి ముఖ్యంగా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లలో రాత్రివేళ అందరూ హాయిగా పడుకునే సమయంలో కొందరు బాధ్యత రాహిత్యంగా తమ సెల్ ఫోన్లలో రీల్స్, యూట్యూబ్ వీడియోలు, సినిమాలు విపరీతమైన సౌండ్ పెట్టి చూస్తూ ఉంటారు. అయ్యో, మనం పబ్లిక్ ప్రదేశంలో ఉన్నాం, పక్కన పడుకున్న తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదు, ఇయర్ ఫోన్ పెట్టుకుందాం అనే కనీస స్పృహ సంస్కారం కూడా వారిలో కనిపించకపోవడం నిజంగా బాధాకరం.
0: 100% నిజమమ్మా. ప్రయాణంలో బడలికతో ఉదయం నుంచి అలసిపోయిన ప్రయాణికులు కాస్త ప్రశాంతంగా నిద్రపోదామనుకుంటే పక్క బెర్తులుంచి వచ్చే ఆ రీల్స్, మ్యూజిక్లు, అరుపులు, నవ్వుల శబ్దాలు నరకాన్ని చూపిస్తాయనుకో. అసలు ఇయర్ ఫోన్లు ఈ రోజుల్లో చాలా చౌకగా ప్రతి ఒక్కరికి అందుబాటులో కూడా ఉన్నాయి, కానీ వాటిని వాడాలనే ఆలోచన కూడా లేకపోవడం ఎంతటి అజ్ఞానమో కదా. చిన్నపిల్లలు, రోగులు, వృద్ధులు ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటే ఈ ఫోన్ శబ్దాల వల్ల రాత్రంతా జాగారం చేయాల్సి వస్తుంది. ఇది కేవలం శబ్ద కాలుష్యం మాత్రమే కాదు, తోటి ప్రయాణికుల వ్యక్తిగత స్వేచ్ఛని, ప్రశాంతతని భంగపరచడం కూడా.
4: ఇక విచిత్రం ఏంటంటే, IRCTC రైల్వే నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత రైలు కంపార్ట్మెంట్లలో పెద్ద శబ్దంతో ఫోన్ మాట్లాడటం, హెడ్ ఫోన్ లేకుండా పాటలు, వీడియోలు వినడం, లైట్లు వేసి ఇతరులకు ఇబ్బంది కలిగించడం చట్టరీత్యా నేరం. నిబంధనలు ఉన్నప్పటికీ చాలా మంది ప్రయాణికులు తమకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ సమాజంలో నాగరికత లేని వ్యక్తులుగా మిగిలిపోతున్నారు. తోటి ప్రయాణికుడి నిద్రను గౌరవించడం కూడా ఒక గొప్ప పౌర ధర్మం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
0: మన డిజిటల్ వినోదం పక్కవారికి మానసిక వేదనగా మారకూడదమ్మా. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇయర్ ఫోన్లు వాడడాన్ని ఒక తప్పనిసరి అలవాటుగా మార్చుకోవాలి. తోటివారి సౌకర్యాన్ని గౌరవిస్తూ ప్రయాణించినప్పుడే మన ప్రయాణం, మన జీవితం ఆనందమయంగా మారతాయి. ఈ శబ్ద కాలుష్యం విషయానికి వస్తే చాలా మందికి తమకున్న చట్టబద్ధమైన హక్కులు, వాళ్లు నిర్వహించాల్సిన బాధ్యతల గురించి కనీస అవగాహన కూడా ఉండడం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం నిశ్శబ్దంగా ప్రశాంతమైన వాతావరణం

0: వాతావరణంలో జీవించడం అనేది ఆర్టికల్ 21 కింద మన ప్రాథమిక జీవించే హక్కులో ఒక భాగం. అంటే మన ప్రశాంతతని పాడు చేసే అధికారం, శబ్దంతో మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదు.
1: ఇక హక్కుల విషయానికి వస్తే, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నివాస ప్రాంతాల్లో ఎటువంటి మైకులు, డీజేలు వాడటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి శబ్ద కాలుష్యం చేస్తుంటే బాధితులుగా మనం 100 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు మనకుంది. శబ్ద కాలుష్య నియంత్రణ చట్టం 2000 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడమే కాకుండా సౌండ్ సిస్టమ్లు సీజ్ చేసే అధికారం కూడా అధికారులకు ఉందనే విషయం ప్రతి పౌరుడు తెలుసుకోవాలి.
0: అవునమ్మా, అయితే మన హక్కుల గురించి మాట్లాడే మనం మన బాధ్యతలను కూడా విధిగా గుర్తుంచుకోవాలి కదా. మన ఇంట్లో పండగైనా, ఫంక్షన్ అయినా, లేదంటే ప్రయాణాల్లో ఉన్నప్పుడైనా మన వినోదం ఇతరులకి వేదనగా మారకుండా శబ్ద పరిమితిని పాటించడం మన ప్రథమ బాధ్యత. ఆసుపత్రులు, పాఠశాలలు, కోర్టుల పరిసరాల్లో నో హారన్ పాటిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రవర్తించినప్పుడే మన హక్కులకి నిజమైన అర్థం లభిస్తుంది.
1: కేవలం హక్కుల కోసం పోరాటమే కాదు, బాధ్యతలను నెరవేర్చడంలోనూ మనం ముందుండాలి. శబ్ద కాలుష్యంపై అవగాహన పెంచుకుంటూ సమాజంలో తోటివారి ప్రశాంతతను గౌరవించడమే పౌరులుగా మనం చేయాల్సిన అసలైన కర్తవ్యం. హక్కులు, బాధ్యతలు రెండూ కలిసి నడిచినప్పుడే మన సమాజంలో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.
0: చాలా మంది సౌండ్ ఎక్కువైతే ఏమవుతుందిలే, కాసేపు చెవులు మూసుకుంటే సరిపోతుందిగా అని చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా చంటి పిల్లలకు జరిగే ప్రమాదాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. ఇది కంటికి కనిపించకుండా మనుషుల్ని నమిలి మింగేసే ఒక నిశ్శబ్ద శత్రువు.
1: ఇక శబ్ద కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు వింటేనే వణుకొస్తుంది. పదే పదే తీవ్రమైన శబ్దాలు వినడం వల్ల మన రక్తపోటు అనగా బీపీ విపరీతంగా పెరిగిపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చిరాకు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చివరికి శాశ్వతంగా చెవుడు రావడం లాంటి భయంకరమైన రోగాల బారిన పడతారు. మరి ముఖ్యంగా రాత్రి వేళల్లో మోకే శబ్దాల వల్ల ప్రశాంతమైన నిద్ర కరువై మనుషులు మానసిక రోగులుగా మారే పరిస్థితి దాపురుస్తోంది.
0: అవునమ్మా, ఇక అందరికంటే ఎక్కువగా శబ్ద కాలుష్యానికి బలైపోయే అమాయకులు ఎవరైనా ఉన్నారు అంటే వారు పసిపాపలు, చంటి పిల్లలు. పెద్దవారి చెవుల కంటే చంటి పిల్లల చెవులు, వారి శరీర అవయవాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఊరేగింపుల్లో డీజేల బేస్ సౌండ్లు, రోడ్ల మీద హారన్ల గోల విన్నప్పుడు ఆ భయంకరమైన సౌండ్స్కి చంటి పిల్లల గుండెలు దడదళ్ళాడిపోతూ ఉంటాయి. ఆ పడే భయానికి వారి చెవుల్లోని సున్నితమైన పొరలు చిరిగిపోయి శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఆ శబ్దాల ధాటికి భయపడి ఫిట్స్ రావడం, గుండె ఆగిపోయి పసిపాపలు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.
1: మాట్లాడలేని ఆ చెంటి పిల్లలు తమ బాధను బయటకు చెప్పుకోలేక భయంతో గుండె లవిసేలా ఏడుస్తూ ఉంటారు. మన సరదాలు, మన ఆర్పాటాల కోసం ఆ పసిపాపల జీవితాల్ని, ఆరోగ్యాన్ని బలి చేయడం ఎంత పెద్ద పాపం. పెద్దవారైనా చిన్నవారైనా శబ్ద కాలుష్యం అనేది మన ఇళ్లలోకి చేరిన ఒక నల్ల త్రాచు పాము లాంటిది. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వలేం.
0: అవునమ్మా, మన పిల్లల ఆరోగ్యాన్ని, మన కుటుంబాల ప్రశాంతతని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. విచక్షణ లేని సౌండ్స్ కి స్వస్తి పలుకుదాం, ప్రశాంతమైన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకుందాం. శబ్ద కాలుష్యం వల్ల చంటి పిల్లలు, వయోవృద్ధులు పడే వేదనలు, ఆరోగ్య సమస్యల గురించి ఎంతో ఆవేదనగా మాట్లాడుకున్నాం కదా. కానీ దీనికి తోడు ఈ రోజుల్లో వీధుల్లో నిత్యం కనిపిస్తున్న మరొక దారుణమైన ధోరణి కూడా ఉంది. అదేంటంటే, అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు, యువత చేసే ఈ శబ్ద రాక్షస విన్యాసాలు సినిమా విడుదలయ్యే ముందు రోజు రాత్రి నుంచే తమ బైకులకు ఉన్న సైలెన్సర్లు ఊడతీసేసి, లేదంటే మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి అర్ధరాత్రి వేళ్లలో రోడ్ల మీద విపరీతమైన స్పీడ్తో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దాలు చేస్తూ రేసింగ్లు చేయిస్తూ ఉంటారు. నిద్రపోతున్న ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నారు.
1: 100% నిజమనయ్య. మరి రోడ్లపై ప్రశాంతతను పాడు చేసే ఆగడం ఇది. సినిమాని, హీరోలని అభిమానించడం తప్పు కాదు, కానీ అభిమానం పేరుతో రోడ్ల మీద సైలెన్సర్లు తీసేసి హారన్లు మోగిస్తూ పిచ్చి పిచ్చి కేకలు వేయడం ఎంతటి వికారమైన చర్య. అర్ధరాత్రి వేళలో ఆ భయంకరమైన సౌండ్లకి చిన్నపిల్లలు ఉలిక్కిపడి ఏడవడం, గుండె జబ్బులున్న పెద్దవాళ్లు భయపడిపోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. పైగా విపరీతమైన స్పీడ్తో

0: పాటు జైలు శిక్ష పడితే తప్ప ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు.
1: నిజమే. మరి పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో పాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అర్ధరాత్రి వేళల్లో బైకులు తీసుకుని బయటకు వెళ్తున్నప్పుడు సైలెన్సర్లు మారుస్తున్నప్పుడు గమనించి కంట్రోల్ చేయాలి. యువత కూడా తమ శక్తిని, ఉత్సాహాన్ని సమాజానికి ఉపయోగపడే మంచి పనుల వైపు మళ్లించాలి తప్ప ఇలాంటి శబ్ద విన్యాసాలతో తమ జీవితాన్ని, ఇతరుల ప్రశాంతతను నాశనం చేయకూడదు. బాధ్యతాయుతమైన ప్రవర్తన యువతకు నిజమైన అందం.
0: అవునమ్మా, మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ప్రతి ఒక్క విషయాన్ని సమాజం తీవ్రంగా ఆలోచించకపోతే రాబోయే రోజుల్లో మనం అనుభవించబోయే పర్యవసానాలు ఊహకందని విధంగా ఉంటాయి. సౌండ్ పొల్యూషన్ అనేది కేవలం వినికిడి సమస్య కాదు, అది మన శారీరక మానసిక ఆరోగ్యాల రూపురేఖల్ని మార్చేసే ఒక విధ్వంసక శక్తి.
1: మరిప్పటికైనా మనందరికీ కనువిప్పు కలగకపోతే చాలా ప్రమాదం. నా సరదా, నా హక్కు, నా ఆనందం అని మనం ఆలోచిస్తూ పోతే రేపు మన ఇళ్లలోని పసిపాపుల వినికిడి శక్తి శాశ్వతంగా పడిపోతుంది. మన ఇంట్లోని పెద్దవారి గుండెలు ఆగిపోతాయి. పండుగలైనా, వేడుకలైనా, ప్రయాణాలైనా తోటి మనిషి ప్రశాంతతను, ప్రాణాన్ని గౌరవించని ఏ ఆనందము ఆనందం కానే కాదు. అది కేవలం స్వార్థంతో కూడిన రాక్షసత్వం.
0: డీజేల మోతలు, సైలెన్సర్ల అరుపులు, విచక్షణ లేని హారన్లకి మనం ఇప్పటికైనా స్వస్తి చెప్పకపోతే మన సమాజం ప్రశాంతత లేని ఒక మానసిక రోగుల ప్రపంచంగా మారిపోతుంది. నిశ్శబ్దం అనేది ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. ఆ నిశ్శబ్దాన్ని రాక్షస శబ్దాలతో కూనీ చేస్తే ప్రకృతి, చట్టం రెండూ మనల్ని క్షమించవు. మార్పు అనేది ఎక్కడో కాదు, ఈ క్షణంలో మన ఇంటి నుంచే, మన ప్రవర్తన నుంచే ప్రారంభం కావాలి.
1: నో హారన్ పాటించడం, ఇయర్ ఫోన్లు సరిగా వాడటం, డీజేలను బహిష్కరించడం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రశాంతంగా మార్చుకోవచ్చు. మన పిల్లలకు మెరుగైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన భవిష్యత్తును అందించడమే పౌరులుగా మనం చెల్లించాల్సిన అసలైన రుణం. కళ్ళు తెరుద్దాం. శబ్దరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ పూని అడుగులు వేద్దాం. రాక్షస శబ్దాలను తరిమేద్దాం. నిశ్శబ్ద శోభతో ప్రశాంత సమాజాన్ని నిర్మించుకుందాం. లిజినెస్, మరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో శబ్ద కాలుష్యం గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జీ సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9849124000
2: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసిటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స
2: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్.

0: ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: లక్నో ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
4: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయించున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేనడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: చెవి పూట ముక్కుది బిడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: క్షపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్ సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
3: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పీఎం సూర్యఘర్.

0: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో మెగా సీరియల్స్ కి జై కథ వింటారు. రత్తాలు, సావిత్రమ్మ గట్టి అరిచింది. సావిత్రమ్మ అరుపుకి బయట వరుసలో చెత్త నూడుస్తున్న రత్తాలు ఉలిక్కిపడి చేతిలోని చీపురుని గిరాటేసి ఒక్క ఉదుటిన లోపలికి వెళ్లి, ఏందమ్మ గారు, ఏమైపోనాది, ఎందుకట్ట గట్టిగారిచారు అని అడిగింది ఆదుర్దాగా.
1: అయిపోయింది రత్తాలు, అంతా అయిపోయింది, ఆయన గారి కథ శాంతం ముగిసిపోయింది
0: అంది సావిత్రమ్మ బాధతో ముక్కుని ఎగబీలుస్తూ చీర చెంగుతో కళ్ళు అద్దుకుంటూ. అమ్మగారు, రత్తాలు విస్తుపోయింది. నమ్మశక్యం కానట్లుగా చూస్తూ, ఏంటి ఏంటి మీరంటుంది అంది.
1: అవునే రత్తాలు, ఇందాకనే ఆయన గారి కథ ముగిసిపోయింది. 40 ఏళ్ల బంధం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు
0: అంది సావిత్రమ్మ మరోమారు ముక్కుని బొర్రును చీదుతూ. రత్తాలు సావిత్రమ్మ భుజాల మీదుగా వెనక్కు తొంగి చూసింది. సావిత్రమ్మ వెనుక మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా పడి ఉన్నాడు దాసిరెడ్డిగారు. అలాంటి స్థితిలో ఆయన చూసిన రత్తాలకి హృదయం ద్రవించిపోయింది. ఎంత మంచివారు దాసిరెడ్డిగారు, తనని పనిమనిషిలా కాక సొంత తోబుట్టువులా చూసుకునేవాడు. డబ్బు అవసరం పడితే ఇచ్చేవాడే గాని తిరిగి అడిగేవాడు కాదు. ఎప్పుడైనా జబ్బు చేస్తే స్వయంగా డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చూపించేవాడు. అలాంటి మంచి వ్యక్తిని నేడు శవంగా చూడటం తట్టుకోలేకపోయింది రత్తాలు. గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం పొంగుకొచ్చింది. అదే సమయంలో బయట నుండి, సావిత్రమ్మా సావిత్రమ్మా అంటూ కేక వినిపించడంతో సావిత్రమ్మ బయటకు వెళ్లిపోయింది. రత్తాలు మెల్లగా దాసిరెడ్డి పాదాల వద్ద కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె కన్నీళ్లు బొట్లు బొట్లుగా జాలువారి దాసిరెడ్డి పాదాల మీద పడ్డాయి. తన పాదాల మీద వెచ్చగా బొట్లు బొట్లుగా నీళ్లు పడటంతో కాలుని అటూ ఇటూ కదిలిస్తూ మెల్లగా కళ్ళు తెరిచాడు దాసిరెడ్డి. సరిగ్గా అదే సమయంలో దాసిరెడ్డి ముఖంలోకి చూసిన రత్తాలు ఒక్క క్షణం షాక్ తింది. తరువాత ఆశ్చర్యంగా, అమ్మగారు అమ్మగారు, మీరు మీరు అంటూ ఒక్క ఉదుటిన బయటకు పరుగుతీసింది. బయట అరుగుమీద కూర్చుని పక్కింటావిడితో బాతాకాని కొడుతున్న సావిత్రమ్మ వద్దకెళ్ళి ఎగదన్నుకొస్తున్న ఆనందాన్ని అదుపు చేసుకుంటూ, అమ్మగారు అయ్యగారు బతిగారు అంది. ఆ మాటలు అర్థం కాక సావిత్రమ్మ ఆశ్చర్యంగా చూస్తే పక్కింటావిడ మాత్రం, అబ్బా ఎంత మంచి టైటిల్, అమ్మగారు అయ్యగారు బతికారు, భలే బాగుందే. ఈ సీరియల్ ఏ ఛానల్లో, ఎన్ని గంటలకి, ఎప్పుడు ప్రసారమవుతుంది అని అడిగింది ఉత్సాహంగా. ఆవిడ మాటలకి రక్తాలకి చిరెత్తుకొచ్చింది. ఏంటమ్మగారు మీరు మరీను, అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా? అవతల అయ్యగారు చనిపోయారని అమ్మగారు బాధపడిపోతుంటే చనిపోలేదు బతికే ఉన్నారని నేను చెప్పడానికొస్తే టైటిల్ బాగుంది, ఏ ఛానల్లో, ఎన్ని గంటలకి అని వెటకారంగా మాట్లాడతారా? అయినా కొంపలో పనీపాట లేనట్లు ఈ సీరియల్స్ పిచ్చేమిటండి మీకు అంది. రత్తాల మాటలు పూర్తి కాకముందే రత్తాలు చెంప చెళ్ళు మనిపించింది సావిత్రమ్మ. ఏమిటే తిక్కతిక్కగా వాగుతున్నావు, శుభ్రంగా పడుకుని నిద్రపోతున్న ఆయన్ని పట్టుకుని చనిపోయారు బతికారు అని శుక్రవారం పూట ఆ అశుభం మాటలు మాట్లాడతావా, మతి దానికి పోయిందా నీకు పోయిందా అంది కోపంగా రత్తాలు.

0: చంపని రుద్దుకుంటూ, అదేంటమ్మగారు, ఇందాక మీరేగా నన్ను కేకేసి పిలిచి ఆయన గారి కథ ముగిసిపోయిందని బోరుమనేడ్చింది అంది. దాంతో సావిత్రమ్మ శాంతపడి, ఓసి పిచ్చి ముఖమా, అందుక నీవు ఇంత రాద్ధాంతం చేసింది? నేనన్నది మా ఆయన గురించి కాదే, భలే టీవీ వాళ్ళు ప్రసారం చేస్తున్న ఆయన గారి కథ మెగా సీరియల్ గురించి. ఎప్పుడో నేను పెద్ద మనిషి అయినప్పుడు మొదలుపెట్టిన సీరియల్ 40 ఏళ్లపాటు ధారావాహికంగా కొనసాగి కొనసాగి మా చేత కడవల కొద్దీ కన్నీరు కార్పించింది. అలాంటి సీరియల్ ఇలా ముగిసిపోయినందుకు బాధ కలిగి అలా ఏడ్చానంతే అంది సావిత్రమ్మ. సావిత్రమ్మ మాటలకి రక్తాలు పిచ్చి పట్టినట్లుగా చూసింది. తన చీపురుతో తనని తానే బాదుకుంటే గాని తన మతిభ్రమణం తగ్గదనిపించింది. వాళ్ల సీరియల్ స్పీచ్ని మనసులోనే తిట్టుకుంటూ అక్కడి నుండి విసవిసా వెళ్ళిపోయింది. గొమ్మల్లోనే నవ్వుతూ నిలబడి ఉన్నాడు దాసిరెడ్డి. ఏమే రత్తాలు, అయిందా నీ పని? వాళ్ళకి టీవీ సీరియల్స్ అంటే ఎంత పిచ్చో ఇప్పటికైనా అర్థమైందా? ఒకప్పుడు వినోదానికని తెచ్చుకున్న టీవీ నేడు వికారమే కూర్చుందే. వంటింట్లో అయినా టీవీ ఉండాలి, లేదా టీవీ దగ్గరైనా వంట చేసుకోవాలి. అలా వచ్చేసింది కాలం. ఎప్పుడైనా ఒక ఎపిసోడ్ మిస్ అయితే ఆ రోజు సీరియల్లో ఏం జరిగిందని తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి మరీ అడిగి తెలుసుకుంటున్నారు. సర్లే, అవన్నీ మనకెందుకు కానీ, వెళ్ళి ఒక కప్పు కాఫీ కలుపుకురా. మీ అమ్మగారిని అడుగుదామంటే సీరియల్స్ చర్చా వేదికలో ఉంది, అవి ఎప్పుడు ముగుస్తాయో ఏమో అన్నాడు. రత్తాలు కాఫీ తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళెవ్వరికీ తెలియదు దాసిరెడ్డి ఆయుష్ మరో 2 రోజుల్లో ముగిసిపోనున్నదని. పైన యమలోకంలో యముని వేదిక కింద కూచుని జనుల జనన మరణాల చిట్టా తిరిగేస్తున్న చిత్రగుప్తుడు గట్టిగా ఆవలించాడు. అది చూసిన యముడు, ఏమిటి చిత్రగుప్త, ఈ దినము మీరు చాలా తీరికగా కనిపిస్తున్నారు. ఏం? ఈ దినము మరణించేవారి జాబితా తయారు చేయబుద్ధి పుట్టడం లేదా అని అడిగాడు. అమ్మమ్మమ్మ, ఏ పనినైనా మరిచిదనేమో కాని ఈ పనిని మాత్రం ఎలా మరుస్తాను ప్రభు? ఆ జాబితా ఎప్పుడో సిద్ధమైపోయినది, కాని చిత్రమేమిటంటే ఈరోజు మరణించేవారి సంఖ్య 1 ప్రభు. ఏమిటి, 1? యముడు ఆశ్చర్యపోయాడు. ప్రతిరోజు చచ్చేవారి సంఖ్య 100,000 ఉండేది, అటువంటిది ఈరోజు 1 ప్రాణియేనా? కడు చిత్రముగా ఉన్నదే. సరే, ఆ 1 ప్రాణి పేరే చెప్పుము, అలా వెళ్ళి ఇలా వచ్చదా అన్నాడు. అలా వెళ్ళి ఇలా రావడానికి ఈసారికి కాదనుకుంటాను ప్రభు, ఎందుకంటే ఈరోజు ప్రాణి పేరు దాసిరెడ్డి, అతని భార్య పేరు సావిత్రమ్మ. ఆనాటి సతీ సావిత్రికి ఏమాత్రం తీసిపోదు, భర్త అంటే పంచ ప్రాణాలావిడికి. మీరు ఆవిడ భర్త ప్రాణాలు తెచ్చేటప్పుడు తప్పకుండా ఆవిడ అడ్డుపడి వరముల పేరిట మిమ్మల్ని ఏమారుస్తుందని అనుమానంగా ఉన్నది ప్రభు. అహో చిత్రగుప్త, అప్పుడెప్పుడో ఏమరపాటుగా ఉండి పొరపాటు చేసినాను, నేడు అదే పొరపాటును ఎందుకు చేసదను? నీ శంఖని వీడి నన్ను వెళ్ళనివ్వు అన్నాడు యముడు. అక్కడ భూలోకంలో టీవీకి ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్నాడు దాసిరెడ్డి. సోఫా కిందగా పక్కన కూర్చుని సరక్ సరక్మని ఉల్లిపాయలు కోస్తూ గుట్లప్పగించి టీవీ కేసి చూస్తుంది సావిత్రమ్మ. ఆ రోజు భలే టీవీ ఛానల్లో కడదాకా కన్నీరే అనే కొత్త సీరియల్ ప్రారంభం కాబోతోంది. సావిత్రమ్మ ఉత్సాహానికి అసలు కారణం అదే. గుడ్లప్పగించి టీవీనే చూస్తున్న సావిత్రమ్మ కళ్లల్లో నీరు కారడం చూసి దాసిరెడ్డి నవ్వుతూ, అదేమిటే సావిత్రి, కడదాకా కన్నీరే సీరియల్ ఇంకా మొదలే కాలేదు, ఇప్పుడే నీ కళ్లల్లో కన్నీరొస్తున్నాయి అన్నాడు. భర్త మాటలకు సావిత్రమ్మ ఉడుక్కుంటూ, చాలండి వెటకారం, ఈ కన్నీరు సీరియల్వి కావు, ఉల్లిపాయలవి అంది. ఉల్లిపాయల ప్లేటుని పక్కకు తూసేస్తూ, మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో మెగా సీరియల్స్కి జై కథ విన్నారు. దీని తర్వాయి భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
2: హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. రేషన్ డీలర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు అందించడమే మీ మార్ట్ల ఏర్పాటు లక్ష్యమని జేసీ కే కల్పశ్రీ అన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ డీలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జేసీ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 1052 మంది రేషన్ డీలర్లు ఉండగా 141 మంది మీ మార్ట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనల్లో చేతల్లో మానవత్వంతో వ్యవహరిస్తే సమాజం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతుందని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి అన్నారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్న సీతారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం రామాయణం మానవతా ధర్మ పరిరక్షణ అంశంపై ఆమె ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. రామాయణం ఒక పురాతన కావ్యం కాదని, మానవత్వం ధర్మం నైతిక విలువల పరిరక్షణకు వాల్మీకి మహర్షి అందించిన శాశ్వత ఆధ్యాత్మిక సందేశమని అన్నారు. కష్టాలు ఎదురైనా సత్యం ధర్మం వీడకుండా ఎలా జీవించాలో శ్రీరాముడి జీవితం మనందరికీ తెలియచేస్తుందని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో బాధ్యతాయుత పాత్ర పోషించాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పట్టణ శాఖ నిర్వాహకురాలు రేవతి అన్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని లూథరన్ హైస్కూల్ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. విద్యార్థులు యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ఉండి ఐటీఐలో ఈ నెల 10వ తేదీన సోమవారం ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా జరుగుతుందని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. మేళాకు జిల్లాకు చెందిన వివిధ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. జిల్లాలో గల ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐల్లో 2025-26 సంవత్సరాలలో వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావాలని కోరారు. అమరావతిలో గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో జిల్లాకు 2 అంశాలకు సంబంధించి ఆమోదముద్ర వేశారు. కొన్నాళ్లుగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న భీమవరం ప్రత్యేక అథారిటీ ఆకాంక్ష నెరవేరేలా నిర్ణయం తీసుకున్నారు. భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే పుష్కర పనులకు సంబంధించి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఘాట్ల అభివృద్ధికి 210 కోట్ల రూపాయలు పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను నియోజకవర్గాల వారీగా పంపిణీకి జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సర్వేకు ముందు జిల్లాలో 14,75,036 ఓటర్లు ఉండగా తర్వాత జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 13,89,592 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా మొత్తం మీద 85,444 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫారాలు రానట్లుగా గుర్తించారు. ఇందులో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలన కోసం గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయనున్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెలాఖరులోగా సంబంధిత బీఎల్ఓలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేవు. జూలై నెలలో 90% ఎక్కువగా వర్షపాతం నమోదైంది. గోదావరి జలాల సాయంతో వరిసాగు నిర్వహిస్తూ ఉన్నారు. శివారు ప్రాంతాలకు సాగునీరు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాలు కురవకపోతే వరిసాగుకు చీడపీడలు తెగుళ్ల బెడద ఉంటుందన్న ఆందోళన నెలకొంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే జిల్లాలో వరి ఏపుగా ఎదుగుతుంది. యూరియా అవసరం తక్కువగా ఉంటుంది. కానీ వేసవి కంటే దారుణంగా వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అవసరమైన సూచనలు ఇచ్చేందుకు, ఎల్నినో ప్రభావం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే ప్రతి ల్యాండ్ పార్సిల్ నంబర్లోని భూ విస్తీర్ణంలో సాగు వివరాలను యాప్లో నమోదు చేస్తారు. అక్కడ పరిస్థితులను నిత్యం గమనిస్తారు. రైతులకు అవసరమైన సూచనలు అందిస్తారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో 238 స్నానాల రేవుల అభివృద్ధి నిర్మాణాలకు గురువారం జరిగిన కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు 210 కోట్ల రూపాయలు పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఇందులో జిల్లాలో నిర్మించే 34 స్నానాల రేవులు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పుష్కర అభివృద్ధి

0: ది పనులపై కూడా చర్చ జరిగింది. ఇందులో పశ్చిమ, ఏలూరు, పోలవరం, కోనసీమ రాజమండ్రి, కాకినాడ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న రేవులు అదనంగా నిర్మించే కొత్త ఘాట్లు ఉన్నాయి. కొన్ని ఘాట్లను విస్తరించే పనులు కూడా ప్రతిపాదించారు. అత్యధికంగా రాజమహేంద్రవరం జిల్లాలోని రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాల్లోని పుష్కర్ ఘాట్లు ఉన్నాయి. సైన్స్పై విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకు చెకుముఖి సంబరాలు దోహదపడతాయని డిఎస్ఈఓ ఓవీఎస్ అనిల్ కుమార్ అన్నారు. ఈ నెల 27న పాఠశాల స్థాయిలో, సెప్టెంబర్ 11న మండల స్థాయిలో, 27న జిల్లా స్థాయిలో, నవంబర్ 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని చెకుముఖి జిల్లా కన్వీనర్ ఆర్ వెంకన్నబాబు తెలిపారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రీసర్వే పూర్తయిన నవడూరు గ్రామంలో తహసీల్దార్ బి కనకదుర్గ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూనే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలలో చేలు ముంపునకు గురవుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. కాలువల ప్రక్షాళనకు చర్యలు చేపడతామని అన్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని కేవీకే సమన్వయకర్త ఎన్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. కాళ్ల మండలం జక్కరం సొసైటీలో గురువారం రైతులతో సదస్సు నిర్వహించారు. ఎల్నినోతో తలెత్తే పరిస్థితులపై కేవీకే ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. వ్యసనాలతో భవిష్యత్ అంధకారం అవుతుందని ప్రిన్సిపల్ ఎస్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈగల్ టీం ఆలిండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో సిఎస్ఎన్ కళాశాలలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని వక్తలు విద్యార్థులకు సూచించారు. భీమవరంలోని ఆర్ఆర్డిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం అయిందని ప్రిన్సిపల్ వికేజే ప్రసూన తెలిపారు. బీఏ ఆర్థిక శాస్త్రం, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని అన్నారు. కళాశాలలో ఫిజిక్స్, కంప్యూటర్ ల్యాబ్స్లతో పాటు అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులు ఉన్నారని అన్నారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టించాలని, ఇది బిడ్డకు ఆరోగ్యమని కలెక్టర్ నాగరాణి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులను, అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. చిన్నారులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో సుత్తివేలు గారి గురించి తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర రంగానికి లభించిన అరుదైన హాస్యనిధి, తన మార్కు డైలాగ్ డెలివరీతో, విలక్షణమైన అభినయంతో తరతరాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మహానటుడు సుత్తివేలు గారు. ఆయన అసలు పేరు లక్ష్మీ నరసింహారావు. నాటక రంగం నుంచి వెండితెరకు పరిచయమైన ఆయన హాస్యానికి ఒక కొత్త అర్థాన్ని, కొత్త శైలిని పరిచయం చేశారు. తనదైన మార్కు నవ్వులతో తెలుగు ఇళ్లలో ఆనందాలను పోయించిన సుత్తివేలు గారి అద్భుతమైన హాస్య ప్రస్థానం ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో తెలుసుకుందాం. జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ 4 స్తంభాలాట చిత్రంలో సుత్తి వీరభద్రరావు గారితో కలిసి ఆయన పండించిన హాస్యం ఒక చరిత్ర. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్ర పేరు వేలు. ఈ సినిమా తర్వాత సుత్తి పదం ఎంత పాపులర్ అయిందంటే ఆయన ఇంటి పేరులా మారిపోయి సుత్తివేలుగా ప్రేక్షకుల గుండెల్లో ముద్రపడిపోయారు. దర్శకాగ్రణి జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన అనేక హాస్య చిత్రాల్లో సుత్తివేలు గారి పాత్ర లేకపోతే సినిమానే లేదనేంతలా పేరు తెచ్చుకున్నారు. శ్రీవారికి ప్రేమ లేక, అహనా పిల్లంట, చంటబ్బాయి, రెండు జడల సీత వంటి చిత్రాలు ఆయన హాస్య ప్రవాహానికి నిదర్శనాలు. ముఖంలో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా సీరియస్ లుక్ తోనే పండించే అద్భుతమైన డైలాగ్ టైమింగ్ ఆయన సొంతం. సుత్తివేలు కాంబినేషన్ నాటి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద విజయామృతాన్ని కురిపించింది. నటనలో స్వచ్ఛత, మాటల్లో అమాయకత్వం, మనుషులలో ఆత్మీయత మేళవించిన సుత్తివేలు గారు తెలుగు సినీ హాస్యరంగానికి అందించిన సేవలు ఎప్పటికీ అమరం. ప్రతి ఒక్క గొప్ప నటుడు వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం, ఎన్నో చిలిపి జ్ఞాపకాలు ఉంటాయి. మన హాస్య చక్రవర్తి సుత్తివేలు గారి జీవితంలో కూడా అలాంటి ఎన్నో మధురమైన ఘట్టాలు ఉన్నాయి. ఆయన అసలు పేరు కురుముద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఆయన చిన్నతనంలో చాలా అల్లరి చేసేవారట. అంతేకాదు, చిన్నప్పుడు ఆయన బాగా సన్నగా ఉండటంతో పక్కింటి పిన్ని జనకాంబ గారు ఆయనను ముద్దుగా వేలు వేలులా సన్నగా ఉన్నాడని పిలిచేవారు. అలా ఆయనకు వేలు అనే పేరు స్థిరపడిపోయింది. వేలుగారికి బాల్యం నుంచే నాటకాలపై విపరీతమైన పిచ్చి ఆసక్తి ఉండేది. 7 ఏళ్ల వయసులోనే వేదికపై తొలిసారి నాటకం వేశారు. నాటకాల ధ్యాసలోనే పడి 7వ తరగతి తప్పడంలో తండ్రి గారి నుంచి గట్టి చివాట్లు తిన్నారు. బమిడిపాటి కామేశ్వరరావు గారి అంతా ఇంత నాటకంలో సుత్తివేలు గారు వేసిన పాత్ర ఆయనకు నాటక ప్రియుల్లో అద్భుతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన నటించిన మనిషి నూర్తిలో పడితే నాటకంలోని నటనను చూసిన హాస్య బ్రహ్మ జంధ్యాల గారు ఆయనలోని అపరిమితమైన కామెడీ టైమింగ్ను ఒక్క క్షణంలో పట్టేశారు. అలా 1981లో జంధ్యాల గారు తన తెరకెక్కిస్తున్న ముద్దమందారం చిత్రంలో సుత్తివేలు గారికి ఒక చిన్న రిసెప్షనిస్ట్ పాత్రను ఇచ్చి వెండితెరకు పరిచయం చేశారు. అలా సుత్తివేలు గారు సుదీర్ఘమైన సినీ రంగానికి నాంది పడింది. ఆ తర్వాత జంధ్యాల గారు ఆయనను ప్రోత్సహిస్తూ తన వరుస చిత్రాలైన మల్లెపందిరి మరియు 4 స్తంభాలాట చిత్రాలలో వరుసగా అవకాశాలు ఇచ్చారు. అయితే నాటి రోజుల్లో నటనపై ఉన్న మోజుతో సినిమాల్లో నటిస్తూనే ఒకవైపు ఉద్యోగాన్ని కూడా బ్యాలెన్స్ చేసేవారట. కానీ 4 స్తంభాలాట సినిమా షూటింగ్ మరియు విడుదల కాస్త ఆలస్యం కావడంతో సెలవులు ఎక్కువై చివరికి ఆయన ఉద్యోగాన్ని సైతం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఉద్యోగం పోయినా సరే ధైర్యం వదలకుండా అదే 4 స్తంభాలాట సినిమాతో సంచలన విజయం సాధించి టోటల్ తెలుగు సినీ జగత్తుకే సుత్తివేలుగా పరిచయమై ఒక సరికొత్త హాస్య చరిత్రను లిఖించారు మన సుత్తివేలు గారు. ఉద్యోగం పోయిన తర్వాత ఎంతో ధైర్యంతో నటననే తన జీవిత శ్వాసగా, పూర్తి స్థాయి వృత్తిగా స్వీకరించారు సుత్తివేలు గారు. జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన ఆనంద భైరవి, రెండు జడల సీత, శ్రీవారికి ప్రేమ లేక, చంటబ్బాయి వంటి ఎన్నో అజరామరమైన చిత్రాలలో తన మార్క్ కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే చిత్రసీమలో ఒడిదుడుకులు సహజం. త్రిశూలం చిత్రం తర్వాత ఆయనకు అవకాశాలు కాస్త తగ్గడంతో కొద్ది రోజుల పాటు తీవ్రమైన కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. సరిగ్గా అలాంటి సమయంలోనే దార్శనిక దర్శకుడు టి కృష్ణ గారు సుత్తివేలు గారిలోని అసలైన నటన విరాట్ రూపాన్ని గుర్తించి వరుసగా 5 చిత్రాల్లో అద్భుతమైన అవకాశాలు ఇచ్చారు.

అప్పటి వరకు కేవలం హాస్యనటుడిగానే పేరు తెచ్చుకున్న సత్యవేల్ గారు టి కృష్ణ గారి సినిమాలు తనలోని నటుడి రెండో పార్శ్వాన్ని, తీవ్రమైన భావోద్వేగాలను ఆవిష్కరించే గొప్ప వేదికను ఇచ్చాయి. వందే మాతరం, ప్రతిఘటన, కలికాలం, ఒసే రామలమ్మ వంటి చిత్రాలలో సుత్తివేలు గారు పోషించిన సీరియస్ అండ్ సపోర్టింగ్ పాత్రలు ప్రేక్షకుల కళ్ళను చెమర్చేలా చేశాయి. కేవలం నవ్వించడమే కాదు, తలుచుకుంటే ఏడిపించగలరు, ఆలోచింపచేయగలరు అని నిరూపించిన నిజమైన బహుమక ప్రజ్ఞాశాలి నటబ్రహ్మ మన సుత్తివేలు గారు. సుత్తివేలు గారు తెరపై కనిపించగానే ప్రేక్షకుల ముఖాల్లో తెలియని ఒక సంతోషం, చిరునవ్వు ప్రత్యక్షమయ్యేవి. హాస్యాన్ని విసిగించేలా కాకుండా కథలో భాగమై నడిపించడంలో ఆయన దిట్ట. మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పాయిజన్ పాత్రలో ఆయన చేసిన హంగామా అంతా ఇంత కాదు. కత్తికి రెండు వైపులా పదును ఉంటుందిరా అంటూ సాగే సంభాషణలో ఆయన చూపించిన కామిక్ టైమింగ్ ఎప్పటికీ మరవలేం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్.

0: ఐరన్ బాక్స్, గెస్ట్ హౌస్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. అవినీతి రాజకీయ వ్యవస్థను, అన్యాయాలను చూసి ఏమీ చేయలేని నిస్సహాయుడైన కానిస్టేబుల్ పాత్రలో ఆయన నటించిన తీరు కన్నీళ్లు పెట్టేస్తుంది. కామెడీలోనే కాకుండా తీవ్రమైన డ్రామా పండించడంలోనూ తన నైపుణ్యాన్ని చాటిన పాత్ర ఇది. అనకాపల్లి పెళ్లిలో పేరయ్య పాత్రలో సుత్తివేలు గారు పండించిన కామెడీ తెలుగు సినిమా ఉన్నంతకాలం నిలిచిపోతుంది. ఆయన మార్కు ఊత పదాలు, నడక శైలి ప్రేక్షకులను కట్టిపడేశాయి. సాధారణంగా కామెడీ చేయాలంటే రకరకాల వింత ముఖ కవళికలు పెట్టాలి, బిగ్గరగా అరవాలి అనుకుంటారు చాలా మంది. కానీ సుత్తివేలు గారు మాత్రం ముఖాన్ని డెడ్ సీరియస్ గా ఉంచి ఏమీ ఎరగనట్లు అమాయకంగా చూస్తూనే థియేటర్లో ఉన్న జనాలకి కడుపు నొచ్చేలా నవ్వులు పోయించేవారు. అది ఆయన నటనలోని అమోఘమైన ప్రతిభ. ఆయన డైలాగ్ చెప్పే శైలి చాలా విచిత్రంగా ఉండేది. మాట మధ్యలో ఇచ్చే చిన్న పాజ్, ఆ తర్వాత ఊహించని విధంగా విసిరే కామెడీ పంచ్, ఎదుటి నటుడి ఎంతో సీరియస్ గా మాట్లాడినా తన నైపుణ్యమైన టైమింగ్ తో సీన్ మొత్తాన్ని తన వైపు తిప్పేసుకునేవారు. పల్లెటూరి అమాయకపు గుమ్మస్తా అయినా, కఠినమైన పోలీస్ కానిస్టేబుల్ అయినా, కన్నీళ్లు పెట్టించే పేద తండ్రి అయినా, విలన్ కి భయపడే బిడియస్తుడైనా, ఆ పాత్ర డ్రెస్ వేసుకోగానే సుత్తివేలు అనే నటుడు మాయమై ఆ పాత్ర మాత్రమే తెరపై కనిపించేది. ఎంతటి కష్టకాలంలోనైనా నటనను మాత్రం వదల్లేదు. నాటకాల కోసం ఉద్యోగాల్ని వదులుకోవాల్సి వచ్చినా నాకు నటనే ప్రాణం, వెండి తెరపై నవ్వించడమే నా ధ్యేయం అని చివరి వరకు నమ్మిన నిజమైన కళా తపస్వి ఆయన. రచయిత రాసిన డైలాగ్కు తనదైన ఊత పదాలు, నడక శైలి, విలక్షణమైన మ్యానరిజమ్స్ జోడించి ఆ పాత్రకు ప్రాణం పోయడం సుత్తివేలు గారికే చెల్లింది. ఒక నటుడి ప్రతిభకు నిజమైన మెప్పు ఆయనకు లభించే పురస్కారాలు. సుత్తివేలు గారు కేవలం ప్రేక్షకులను నవ్వించడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత నంది పురస్కారాలను వరుసగా కైవసం చేసుకుని తన నటన విరాట రూపాన్ని చాటుకున్నారు. టి కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సందేశాత్మక చిత్రంలో సుత్తివేలు గారు కనుబరిచిన గంభీరమైన భావోద్వేగపూరితమైన నటనకు గాను ప్రతిష్టాత్మక ఉత్తమ సహాయ నటుడి నంది పురస్కారం వరించింది. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
4: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ఒకే ఏటా సహాయ నటుడిగానే కాకుండా దేవాలయం చిత్రంలో తనదైన మార్కు వినోదాన్ని పండించి ఉత్తమ హాస్య నటుడిగా మరో నంది అవార్డును ముద్దాడారు. మణిరత్నం గారి ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీ గీతాంజలిలో సీరియస్ ప్రేమ కథ మధ్యలో తన అమాయకపు హాస్యంతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించి రెండోసారి ఉత్తమ హాస్య నటుడి నంది పురస్కారాన్ని అందుకున్నారు. నటనలో హాస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ మాస్టారి కాపురం చిత్రానికి గాను మూడవసారి నంది ఉత్తమ హాస్య నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. హాస్యంతో పాటు క్యారెక్టర్ రోల్స్ లోనూ నంది పురస్కారాలను కైవసం చేసుకుని జేజేలు కొట్టించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మన సుత్తువేలు గారు. నవ్వించడానికి ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్లు అక్కర్లేదు, సీరియస్ గా ఉంటూనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించవచ్చని నిరూపించిన అరుదైన హాస్యనిధి సుత్తివేలు గారు. నాలుగు స్తంభాలాటతో సుత్తివేలుగా పేరు పొంది శ్రీవారికి ప్రేమలేక, చంటబ్బాయి, దేవాలయం, గీతాంజలి వంటి అజరామరమైన చిత్రాలలో తన మార్క్ కామెడీతో తెలుగు ఇళ్లలో నవ్వుల పూదోటను వికసింపజేశారు. కేవలం హాస్యమే కాకుండా వందే మాత్రం, కలికాలం వంటి చిత్రాలలో తీవ్రమైన భావోద్వేగాలను పండించి నాలుగు నంది పురస్కారాలను కైవసం చేసుకున్న నిలువెత్తు నటనామూర్తి ఆయన. ఈరోజు ఆ హాస్య చక్రవర్తి కళామూర్తి సుత్తివేలు గారి జయంతి సందర్భంగా మన సిల్వర్ స్క్రీన్ రేడియో కార్యక్రమం తరపున, శ్రోతలందరి తరపున ఆ మహానటుడికి నివాళులు అర్పిస్తున్నాం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మళ్ళీ రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4 శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మనం పాట వింటున్నంతసేపు మన మనోఫలకంపై ఆ పాటే మెరుస్తూ ఉంటుంది. మన నోటిలో కొన్ని రాగాలు వస్తూ ఉంటాయి, మన మనసుల్లో మరు మల్లెలు పోయిస్తూనే ఉంటాయి. ఆ పాటలకు అంత దన్నుంది. ఆ పాటలే మనం ప్రతిరోజు ప్రసారం చేసుకుంటున్న ఆ పాత మధురమైన పాటలతో సాగిపోయే ఆణిముత్యాలు కార్యక్రమం. మా శ్రోతల కోసం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: మరి ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి, శోభన ప్రధాన తారాగణంగా 1987 విడుదలైన మువ్వ గోపాలుడు చిత్రం నుంచి ముత్యాల చెమ్మ చెక్కలు పాట వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ పాట సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. మువ్వ గోపాలుడు చిత్రం నుంచి బాలు సుశీల బృందం గానం చేసిన పాట విన్నారు కదా. తదుపరి పాట 1987లో విడుదలైన రాము చిత్రం నుంచి ఒంటి గంట కొట్టుకుంది పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల గానం చేసిన ఈ పాట రచన వేటూరి, సంగీతం బాలసుబ్రహ్మణ్యం. బాలకృష్ణ, రజని జంటగా నటించిన రాము చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: రాము చిత్ర నుంచి బాలు సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట వంశీ దర్శకత్వంలో లాయర్ గా సుహాసిని ఆమె సరసన భానుచందర్ నటించిన చిత్రం లాయర్ సుహాసిని. ఈ చిత్రంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటలో ప్రతి పాదం చివరన సామజ వరగమన అన్న పదం రావడం విశేషం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ గానం చేసిన దివిని తిరుగు మెరుపులలన పాట వింటారు. బాలు స్వరాలు అందించిన ఈ పాట మీ అందరి కోసం.
2: Come on.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. లాయర్ సుహాసిని చిత్ర నుంచి బాలు శైలజ గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు 1987లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్, భానుప్రియ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన తొలి పొద్దుల్లో హిందోళం పాట వింటారు. రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. శ్రీనివాస కళ్యాణం చిత్రం నుంచి కేవీ మహాదేవన్ స్వరపరిచిన పాట విన్నారు కదా. తదుపరి పాట విసు దర్శకత్వంలో చంద్రమోహన్, జయసుధ కథానాయకులుగా 1987 విడుదలైన చిత్రం శ్రీమతి ఒక బహుమతి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం పాట వింటారు. సాహిత్యం శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శంకర్ గణేష్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 237 295.

0: FM 90.4.
1: లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే నేహ. వెల్కమ్ టు మహిళ. తగిన బరువు, చక్కని రూపం, ఇవి మాత్రమే మంచి ఆరోగ్యానికి కొలమానాలు కావు. దైనందిన జీవితంలో మన శరీరం, మనసు ఎలా నడుచుకుంటున్నాయన్నది కూడా ముఖ్యమే. ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషన్ రుజిత ద్వివేకర్ దృఢంగా, సంతృప్తిగా, సంతులనంగా ఎలా ఉండాలో చెబుతున్నారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకునే ముందు మీకోసం ఒక చిన్న బ్రేక్.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. చదునైన పొట్ట లేదా ఇన్స్టాగ్రామ్ లో లైక్స్, ఇవి ఆరోగ్యానికి కొలమానాలు ఏ మాత్రం కావు. మన శరీర సామర్థ్యం ఏ మేరకు ఉంటుందన్నది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. నిజమైన ఆరోగ్యం 3 కీలక మార్గాల్లో బహిర్గతమవుతూ ఉంటుంది. అవేంటంటే, మొదటిది సామర్థ్యం. తక్కువ శ్రమ

తో ఎక్కువ పనులు చేయగలగడమే సామర్థ్యం. కొంతకాలం క్రితం చిన్న కొండపైకి ఎక్కలేని నా స్నేహితురాలు ఇప్పుడు ఆ పని సునాయాసంగా చేయగలిగింది. కొండపైకి చేరుకుని టీ స్నాక్స్ ఆస్వాదించి ఎలాంటి కీళ్ళ నొప్పులు లేకుండా కిందకు దిగి రాగలిగింది. క్రమం తప్పని వ్యాయామం, సరైన ఆహార నియమాల వల్లే ఇదంతా సాధ్యపడింది. సామర్థ్యం పెరిగినప్పుడు ఆ తేడా స్పష్టంగా కనిపించడమే కాకుండా అంతర్గత సంతృప్తి కూడా కలుగుతుంది. అంతర్లీనంగా దృఢంగా సామర్థ్యంగా ఉన్నామనే ఆలోచన కలగడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మరొకటి రోగ నిరోధక శక్తి. దృఢమైన రోగ నిరోధక శక్తి సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉన్నప్పుడు నిర్భయంగా రుగ్మతలు కలిగి ఉన్న వాళ్లతో కలిసి వేడుకలకు హాజరవుతూ కలిసి ప్రయాణాలు చేస్తూ కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎసిడిటీ, కడుపుబ్బరం, తలనొప్పులు, జ్వరాలు వేధించవు. వాడుకునే మందుల మోతాదు తగ్గుతుంది. మంచి ఆరోగ్యానికి ఇవే అసలైన సంకేతాలు. మరి ఇంకొకటి భావోద్వేగ సంతులనం. కోపాన్ని నియంత్రించుకోవడం, కరుణను పెంపొందించుకోవడం ముఖ్యం. అర్థం లేని కామెంట్లు, ప్రతికూలతలు మనల్ని ప్రభావితం చేయకూడదు. ఉపయోగం లేని విషయాల కోసం సమయాన్ని, శక్తిని వృధా చేయనంత కాలం మన జీవితాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయి. కాబట్టి సామర్థ్యం, వ్యాధి నిరోధక శక్తి, కరుణ పెరిగాయో లేదో ఎవరికి వారు పరీక్షించుకోవాలి. పోకడలు, అలవాట్లు కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. అయితే భవిష్యత్తులో చోటు చేసుకోబోయే కొన్ని ధోరణులను పరిశోధకులు, ఆహార నిపుణులు మాత్రమే అంచనా వేయగలరు. ఈ ఏడాది క్షీణించే వీలున్న కొన్ని ట్రెండ్స్ గురించి రుజిత ద్వేకర్ ఏమంటున్నారంటే, గత ఏడాది ప్రోటీన్ వ్యసనం విపరీతంగా పెరిగిపోయి పరాకాష్ఠకు చేరుకుంది. కానీ విక్రయించే వాళ్లకు తప్ప ఉపయోగించే వాళ్లకు అదనపు ప్రోటీన్తో ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదనే ఆధారాలు పెరిగిపోయే కొద్దీ ఈ వ్యసనం క్రమేపీ క్షీణించిపోతుంది. సూక్ష్మ పోషకమైన మాంసాకృతులు కండర పెరుగుదలకు, మరమ్మతులకు తోడ్పడతాయి. అలాగే ఆకలిని, తద్వారా బరువును అదుపులో ఉంచగలుగుతాయి. అయితే ప్రోటీన్ చుట్టూరా అలుముకున్న హైప్ను ఒక సాంస్కృతిక మార్పుగానే చూడాలి. ప్రోటీన్తో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి ప్రయోజనాన్ని అందించామని సంతృప్తి చెందే వ్యక్తుల సంఖ్య పెరిగింది. ఈ కోవకు చెందిన వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రోటీన్ బార్ను తినడం ద్వారా ప్రోటీన్ పొందిన అనుభూతి లోనవుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ ధోరణిని పెంచి పోషిస్తూ ఉండడం శోచనీయం. నిజానికి పరిపూర్ణమైన మాంసాకృతులను సమకూర్చుకోవడం కోసం మాంసాకృతుల వనరుల్లో వైవిధ్యాన్ని పాటించాలి. మాంసం, చికెన్, చేపలు మెరుగైన మాంసాకృతులను అందిస్తాయి. అలాగే బీన్స్, పప్పుధాన్యాలు, టోపు, వినోవాలు కూడా అంతే సమానమైన వృక్షాధారిత మాంసాకృతులను అందించగలుగుతాయని అందరూ గ్రహించాలి. పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలో కూడా మద్యపానం అలవాటు క్షీణించడం మొదలుపెట్టింది. 2026లో ఈ ధోరణి మరింత స్పష్టంగా బహిర్గతం కాబోతుంది. ఆరోగ్యాన్ని క్షీణింపజేసే మద్యం ప్రభావాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఈ అలవాటు క్రమేపీ క్షీణించే అవకాశం లేకపోదు. ఈ అలవాటుతో జీర్ణ వ్యవస్థ దెబ్బతిని నిద్ర నాణ్యతలు తగ్గుతాయి. నిద్ర మాత్రలు, మానసిక సమస్యల మందుల మీద దుష్ప్రభావం కనబరిచే మద్యం హృద్యోగ వ్యవస్థను కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్న సందర్భాలు పెరిగాయి. మద్యపాన దుష్ప్రభావాల పట్ల సర్వత్రా పెరుగుతున్న అవగాహన అభినందనీయం. మద్యంలో క్యాలరీలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఎంత అరుదుగా తీసుకున్నా మద్యంతో పాటు తినే చిరుతిళ్లతో క్యాలరీల మోతాదు పెరిగి శరీర బరువు పెరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. కొందరు అరుదుగా తాగినా తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో తాగేస్తూ ఉంటారు. ఈ అలవాటు రెట్టింపు ప్రమాదకరం. దీంతో మద్యం సంబంధిత కాలేయ జబ్బులు, హృద్యోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఓకే లిజనర్స్, మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. అసిమెట్రికల్ ఆభరణాలు. పేరుకు తగ్గట్టు ఆభరణంలో పరస్పర విరుద్ధమైన డిజైన్లు కూర్చి ఉంటాయి, లేదంటే ఓ పక్క డిజైన్తో మరో పక్క సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. భిన్నమైన పెండెంట్స్, పొట్టి పడుగు డార్లింగ్స్ వేలాడుతూ ఆకర్షణీయంగా ఉంటాయి. అన్ని రకాల మోడ్రన్ దుస్తుల మీద సొగసుగా నొప్పడంతో మహిళలు

వీటిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కొత్తగా వింత డిజైన్లతో రూపొందించిన సింగిల్ హారాలు, లేయర్డ్ చైన్లను, చోకర్లు, సింపుల్ నెక్లెస్లు, రకరకాల జుంకాలు సరసమైన ధరలకి లభ్యమవుతుండడంతో యువత పోటీలు పడి మరీ వీటిని కొనుక్కుంటున్నారు. 20వ శతాబ్దం ప్రారంభంలోనే ఇలా ఆకారంలో సాపుర్యత లేని ఆభరణాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందమైన లాకెట్ ఉండే లావలియర్ చైన్లా కాకుండా రెండు లేదా అంతకు మించి భిన్నమైన పెండెంట్స్ అమర్చిన పొడవైన గొలుసులు, పొట్టి పడుగు డ్రాప్స్తో అందమైన సిల్వర్ట్ కనిపించే చోకర్లకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదరణ తగ్గలేదు. రత్నాలు, రంగురంగుల బీడ్స్ పొదిగిన పెండెంట్లను గొలుసు లేదా చోకర్లకు వేలాడేలా కాకుండా ఓ పక్కగా జత చేసిన డిజైన్లు కూడా ట్రెండింగ్లోకి ఉన్నాయి. ఓ పక్క నల్లపూసలు అల్లి మరో పక్క బంగారం గుండ్లు జత చేసి అందమైన పెండెంట్తో జోడించిన కొత్త తరహా గొలుసులను వివాహితులు ఇష్టంగా ధరిస్తున్నారు. అసిమెట్రికల్ ఆభరణాలను ఎక్కువగా బంగారం, వెండి, ప్లాటినంతో రూపొందిస్తున్నారు. వీటిని పండుగలు, వివాహాది శుభకార్యాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు మహిళలు. నాజుకుతనానికి ప్రాధాన్యమిస్తూ ఏమాత్రం బరువు లేకుండా తేలిగ్గా మెరిసే చౌకైన నగలను మహిళలు కోరుకుంటూ ఉండడంతో మిశ్రమ లోహాలతో కూడిన అందమైన డిజైన్లు కస్టమైజ్ చేసి అందుబాటులో ఉంచుతున్నారు డిజైనర్లు. గొలుసులు, చోకర్లు, గాజులు, జుంకాలకు ఓ పక్క బీడ్స్, ముత్యాలు డిజైన్లు, మరో పక్క లేయర్స్, చమ్కీ డిజైన్లు కూర్చి సరికొత్త ఆభరణాలను తయారు చేస్తున్నారు. భిన్నమైన రంగుల్లో లభించే క్రిస్టల్, మెరిసేరాళ్ళు, పూసలు సారూప్యత లేకుండా కూర్చి తయారు చేసిన గడియారాలు, బ్రాచ్లు, పెండెంట్లు, బ్రేస్లెట్లను కూడా యువతి అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఆభరణాల తయారీలో సమరూపాన్ని అనుసరించకుండా సృష్టించిన డిజైన్లు ఫ్యాషన్ ట్రెండ్గా నిలుస్తున్నాయి. అది గమనించిన డిజైనర్లు అన్ని వర్గాల మహిళలకు నచ్చేలా సరికొత్త జుంకాలను రూపకల్పన చేస్తున్నారు. ఒక చెవికి స్టడ్, మరో దానికి డాంగ్లింగ్, ఒకదానికి పొడవుగా మరొకదానికి పొట్టిగా, ఒకదానికి గుండ్రంగా మరొకదానికి జుమ్మాతి ఆకృతులు ఉండేలా డిజైన్లు రూపొందిస్తున్నారు. ఒక చెవి జుంకాకి పక్షి, పువ్వు, చంద్రుని ఆకారాల్లో రూపొందిస్తే మరో దానికి అదే పక్షి రెక్క లేదా అదే పువ్వు మొగ్గ నక్షత్రాలతో డిజైన్ చేస్తున్నారు. వీటిని సెలబ్రిటీలే కాదు యువతలు సైతం అమితంగా ఆదరిస్తున్నారు. సృజనాత్మకతతో కలగా కనిపించే ఈ ఆభరణాలు రోజువారీ ధరించే సింపుల్ దుస్తులకు స్టేట్మెంట్ లుక్ని ఇస్తున్నాయి. ఓకే లిజనర్స్, మరికొన్ని వంటకాల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. శీతాకాలంలో విరివిగా లభించే దుంప కర్రపెండలం, ఇది పైన గోధుమ రంగులో లోపల తెల్లగా ఉంటుంది. దీనిలో పీచు, పిండి పదార్థాలు, సి విటమిన్ అధికంగా ఉంటాయి. ఇందులో ఏ రకమైన కొవ్వులు ఉండవు. మరి ఆ కర్రపెండలంతో కొన్ని రకాల పదార్థాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటిగా పెండలం చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే, కర్రపెండలం 1/2 కేజీ, నూనె డీప్ ఫ్రైకి తగినంత, కారం 1/2 చెంచా, ఉప్పు 1/2 చెంచా, ధనియాల పొడి 1/2 చెంచా, చాట్ మసాలా పొడి 1/2 చెంచా. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చిన్న గిన్నెలో ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా పొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. పెండలాన్ని మట్టి లేకుండా కడిగి పీలర్తో తొక్క తీయాలి. తరువాత మరోసారి ఉప్పు నీళ్లతో కడగాలి. ఆ పైన 3 ముక్కలుగా కోయాలి. తరువాత స్లైసర్ సహాయంతో పలుచని స్లైసెస్గా కట్ చేయాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి సగానికి పైగా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక అందులో పెండలం స్లైసెస్ వేసి పెద్ద మంట మీద దోరగా వేయించాలి. మధ్య మధ్యలో చిల్లుల గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇవి ఎర్రగా వేగిన తరువాత స్టెయినర్ సహాయంతో నూనెలో నుంచి తీసి దాన్ని ఓ గిన్నె మీద పెట్టాలి. అదనంగా ఉన్న నూనె మొత్తం గిన్నెలోకి దిగిన తరువాత చిప్స్ మరో వెడల్పాటి గిన్నెలో వేయాలి. వీటిపైన ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం మిశ్రమాన్ని చల్లి గిన్నెను పైకి గిన్నెకి ఊపాలి. ఇలా తయారు చేసిన పెండలం చిప్స్ వారం రోజుల వరకు కరకరలాడుతూ ఉంటాయి. వీటిని స్నాక్ లా సర్వ్ చేయొచ్చు, లేదంటే పప్పు, చారు, సాంబార్తో పాటు సైడ్ డిష్గా కూడా వడ్డించవచ్చు. ఓకే లిజనర్స్, మరొక వంటకం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం పెండలం హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, కర్రపెండలం 1/2 కేజీ, బెల్లం పొడి 1 కప్పు, నెయ్యి 1 కప్పు, శొంఠి పొడి 1/2 చెంచా, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్లు కొన్ని, యాలకుల పొడి 1/2 చెంచా. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పెండలాన్ని శుభ్రంగా కడిగి 4 ముక్కలుగా కోసి కుక్కర్లో వేసి ఓ గ్లాస్ నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. వీటిని మిక్సీలో వేసి కొన్ని నీళ్లు

పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పైన స్టెయినర్లోకి తీసుకొని గరిటతో ఉత్తుతూ మరో గిన్నెలోకి వడబోయాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి బెల్లం పొడి వేసి ఓ కప్పు నీళ్లు పోసి కరిగించాలి. ఆ పైన పెండలం పేస్ట్ వేసి కలపాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు అరకప్పు నెయ్యి వేసి బాగా కలపాలి. మిశ్రమం కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత మిగిలిన నెయ్యి వేసి కలుపుతూ చిన్న మంట మీద ఉడికించాలి. 10 నిమిషాల తరువాత మిశ్రమం పూర్తిగా ఉడికి గిన్నెకు అంటుకోకుండా దగ్గరకు వస్తుంది. ఈ దశలో సొంటి పొడి, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పెండలం హల్వా రెడీ అయిపోతుంది. ఓకే లిజనర్స్, రేపు తిరిగి ప్రసారమయ్యే మహిళా ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే నేహా.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIలా నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD Pediatrics, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సన్నబడాలనుకునే వారిలో కొందరు అన్నమ్మ అనేసి ఏవేవో తింటూ ఉంటారు, మరికొందరేమో పూర్తిగా పొట్టమాట చేసుకుంటారు. వాస్తవానికి ఈ రెండు పద్ధతులు సరికాదండి. బరువు తగ్గేందుకు ఓ మార్గం ఉంది. ఖాళీ లేదను, వండుకోవడం రాకను తరచూ బయటి ఆహారంపై ఆధారపడుతున్నారు. అందులో అన్నానికి బదులు ఇతర పదార్థాలు ఎంచుకుంటున్నారు. అయితే మీరు సులువుగా బరువు పెరిగిపోతారండి. అలా బయట తినే సందర్భాన్ని వీలైనంత వరకు తగ్గించుకోండి. ఒకవేళ తినాల్సి వచ్చినా ఏవి పడితే అవి కాకుండా మొలకలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, బ్రౌన్ బ్రెడ్ మరియు శాండ్విచ్ వంటివి ఎంచుకోవడం చాలా మంచిది. తరచూ ప్రయాణాలు చేసేవారు మరియు ఆఫీసులకు వెళ్లేవారు ఈ సూచనను తప్పనిసరిగా పాటించగలిగితే చాలా మంచిదండి. సన్నబడాలనుకునే వారు తినే పదార్థాల్లో అసలు కొవ్వే ఉండకూడదు అనుకుంటారు. ఇది చాలా పొరపాటండి. శరీర వ్యవస్థల్లో హార్మోన్లు సరిగ్గా పనిచేయాలంటే డైటరీ ఫ్యాట్ కూడా కొంతవరకు అవసరమే అంటున్నారు నిపుణులు. లేదంటే నెలసరికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. అందుకే మేలు చేసే కొవ్వు పదార్థాలను ఎంచుకుంటే చాలా మంచిది. అంటే బాదం, ఆల్నట్స్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్లు మరియు రైస్ బ్రాన్ నూనె వంటివి ఎంచుకోవాలి. బరువు పెరగడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం ద్వారా అందే పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే మంచి పిండి పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలండి. సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులు, కొర్రలు, జొన్నలు వంటివి ప్రాధాన్యత ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలు, ఆకుకూరల్ని ఎంచుకుంటే చాలా పోషకాలు మన సొంతమవుతాయి. శరీర జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా మీకు.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయండి. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు, అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే, పైగా తక్షణ శక్తి లభిస్తుంది. ఖర్జూరాల్లో విటమిన్లు, ఖనిజాలు, మాంసాకృతులు ఖర్జూరాల్లో సమృద్ధిగా ఉంటాయి. వీటిలోని గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ల వల్ల తీసుకున్న వెంటనే తక్షణ శక్తి వస్తుంది, అలసట ఇట్టే మటమాయమవుతుంది. ఖర్జూరాలను పాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఖర్జూరాల్లో పొటాషియం, కాల్షియం ఎక్కువ మొత్తంలోనే ఉంటాయి. ఆ పోషకాలు ఎముకలకు చాలా మేలు చేస్తాయట. కడుపు మంటను కూడా తగ్గిస్తాయి. వీటిలోని అరుగుదలకు సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఖర్జూరాలు ముందుంటాయండి. ఎండు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నీటితో సహా తీసుకుంటే మలబద్ధకం సమస్య దరిచేరదు.

బరువు పెరగాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం. ఖర్జూరాల్లో ఇనుము శాతం కూడా ఎక్కువే. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఎదురురాదు. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. తాలింపులో ఆవాలతో పాటు జీలకర్ర కూడా వాడతారు. అసలు దీని వల్ల కలిగే మేలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? జీలకర్ర జీర్ణక్రియ రేటును వేగవంతం చేస్తుంది. పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు జీలకర్రతో చేసిన టీని తీసుకోవడం ద్వారా చాలా ఉపశమనం లభిస్తుంది. జీలకర్రలో పీచు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరగడానికి అవసరమయ్యే ఎంజైమ్ల ఉత్పత్తికి చాలా సహాయపడుతుందండి. జీర్ణ సంబంధ వ్యాధులను కూడా నయం చేయడానికి తోడ్పడుతుంది. జీలకర్రలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు మరియు దగ్గుని నివారిస్తాయట. ఇందులోని ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడేలా చేస్తాయి. గర్భిణీలు దీన్ని తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సులువుగా అరిగి మలబద్ధకం సమస్య అసలు దరి చేరకుండా ఉంటుంది. గర్భిణీల్లో సాధారణంగా కనిపించే వికారాన్ని జీలకర్ర నివారిస్తుందట. బాలింతలు తీసుకుంటే

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి

0: తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఎక్కడికైనా వెళ్తే మెట్ల మార్గం ఎంచుకోవడం కన్నా లిఫ్ట్ గురించే ఆలోచిస్తాం. సులువుగా అనుకున్న చోటికి వెళ్ళిపోవాలనుకుంటాం, కానీ కుదిరినప్పుడల్లా మెట్లెక్కేందుకు కూడా ప్రయత్నించండి. దానివల్ల కూడా చాలా లాభాలున్నాయి. మెట్లెక్కడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందట. 2000 మంది యువతులపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం రోజులు కాసేపైనా మెట్లెక్కే వారిలో గుండెకు మేలు జరుగుతుందని తెలిసింది. కెలోరీలు కూడా కాస్త ఎక్కువగానే కరుగుతాయండి. దాంతో బరువును అదుపులో ఉంచుకోవడం సులువవుతుంది. కావాలనుకుంటే దీని నడక తాడాటతోనూ కలిపి చేసినా మంచిదే అంటారు మన నిపుణులు. మెట్లెక్కడం వల్ల ఎముకలు మరియు కండరాలకు చాలా మంచిదట. అయితే నెమ్మదిగా కాకుండా కాస్త వేగంగా ఎక్కేలా చూసుకోవడం ఇంకా మంచిది. రోజులో కనీసం 10 నిమిషాలు మెట్లెక్కినా కూడా చాలా లాభం కలుగుతుందండి. మోకాళ్ళకు కూడా మంచి వ్యాయామం అందించిన వారు అవుతారు. ఓకే లిజనర్స్, విన్నారు కదా, నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: మిరప విత్తనాల పాదు తయారీ. ఒక మంచి విత్తనాల పాదుని తయారు చేయడంలో కొంత శ్రమ ఉన్నమాట నిజమే, అయినా ఆ శ్రమకి విలువుంది. విత్తనాల పాదు చక్కగా తయారైతే దాదాపు గింజలన్నీ మొలకెత్తుతాయి, మొలకలన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ విధంగా అటువంటి మొలకల్ని నాటితే మీ పంట ఆరోగ్యంగా మొదలవడమే కాక పురుగులని తెగుళ్ళని అరికట్టగలుగుతుంది. కూరగాయల నాసిరకం విత్తనాలని నాటడానికి అలవాటు పడిన రైతులు నాణ్యమైన విత్తనాలని మొదటిసారి వాడుతున్నప్పుడు ఎక్కువ విత్తనాలని వాడతారు. దాంతో సన్నగా మరీ పొడవుగా ఎదిగిన మొలకలు ఎక్కువగా వచ్చి నాటుతున్నప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదొక సమస్య. బలమైన ఆరోగ్యవంతమైన మొలకలని ఇవ్వగల మిరప విత్తనాల పాదుని తయారు చేయడాన్ని నేర్చుకుందాం. మంచి విత్తనాల పాదు తయారీ నాణ్యమైన విత్తనాలతో మొదలవుతుంది. రోగ నిరోధక శక్తి గల రకాల విత్తనాలని వాడాలి. ఏ రకాల విత్తనాలని వాడాలని మీ ఎక్స్టెన్షనిస్ట్ ని గాని, మీరు నమ్మే విత్తనాల డీలర్ ని గాని అడగాలి. దక్షిణ బెనిన్ లోని గ్రాండ్ పోపోకి చెందిన రీటాగ్నా బడి తన విత్తనాల పాదులోని విత్తనాలని కీటకాలు తినేయకుండా ఏం చేస్తుందో చూద్దాం.
2: బూడిద తీసుకుని మట్టి బెడ్డలు అవి లేకుండా మెత్తటి బూడిద మిగిలేలా బాగా జల్లిస్తాం. దాన్ని విత్తడానికి ముందు విత్తనాలతో కలుపుతాం. ఈ బూడిద విత్తే వరుసల్లో చల్లితే కీటకాలు విత్తనాల్ని తినవు. బూడిద వాసన పురుగుల్ని తరిమివేస్తుంది.
1: మీకు చిన్న పొలం ఉండి అందులో మిరప పంట వేయాలనుకుంటే వ్యవసాయ డీలర్ నుంచి సీడింగ్ ట్రేలని కొనవచ్చు. ఈ ట్రేలని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. పెద్ద పొలాలకైతే విత్తనాల పాదులు చేసి మిరప విత్తనాలని వాటిలో విత్తడం మంచిది. మొలకలకి నీళ్లు ఎక్కువ కావాలి కాబట్టి విత్తనాల పాదుని నీటి వనరుకి దగ్గరలో ఏర్పాటు చేయాలి. విత్తనాల పాదు మీరు నాట్లు వేయబోతున్న పొలానికి దగ్గరలో ఉంటే నాట్లు వేసే సమయంలో పని తేలికవుతుంది. ఫిలిప్ హౌజు వివరిస్తున్నట్టుగా విత్తనాల పాదులు చేయబోతున్న స్థలాన్ని సరిగ్గా శుభ్రం చేయాలి.
3: మట్టిలో ఉండే వేళల్లో వేటిలో నుంచి పరాన బక్కులు వస్తాయో మనం చెప్పలేం. కాబట్టి మట్టిని తిరగదోడితేనే అందులోని వేళ్లన్నీ పోతాయి.
1: విత్తనాల పాదుని

0: వెడల్పున చేస్తే అందులోకి వెళ్లకుండా బయట నుంచే మొలకలని సరిచేస్తుండవచ్చు. విత్తనాల పాదుని మీకు కావలసినంత పొడవుగా చేసుకోవచ్చు. వర్షపు నీళ్ళకి విత్తనాలు కొట్టుకుపోకుండా పాదుని సమం చేయాలి. ఏటవాలుగా ఉన్న భూముల్లో చిన్న పాదులైతే కొట్టుకుపోవడం తగ్గుతుంది. విత్తే ముందు పాదుని బాగా తడపాలి. నాసిక ఇసుక ఎక్కువగా ఉండే తన పొలంలో విత్తనాల వరుసలు చేసే ముందు ఫిలిప్ కోళ్ల పెంటలని కూడా ఒక పొరగా వేస్తాడు. కోమేకి చెందిన మార్టిన్ సోసూలా, మీరు కూడా కంపోస్ట్ని గాని ఆవు పేడని గాని అలాంటి ఎరువులు ఇంకేవైనా గాని వాడవచ్చు.
1: నేను గబ్బిలాల గొద్దలను వాడతాను. వాటిని విత్తనాలకు పూస్తే మొలకలు బాగా వస్తాయి. గొద్దల్లో పోషకాలు ఎక్కువ కాబట్టి ఆ మొలకలు చాలా బలంగా ఉంటాయి. పైగా ఆ గొద్దల వల్ల పొలంలో కలుపు మొక్కలు పెరగవు. ఆవు పేడలో ఒకసారి ఉండే కలుపు మొక్కల విత్తనాల వల్ల మీరు నాటే విత్తనాలకి సమస్య రావచ్చు. అందుకే గబ్బిలాల గొద్దల కోసం వెతుకుతాను.
0: విత్తనాల పాదులో ఒక కర్రతో తక్కువ లోతు వరుసలు చేయాలి. ఈ వరుసలు పాదు పొట్టి వైపుకి సమాంతరంగా ఉండాలి. వాటి మధ్య 15 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఒక్కో వరుసలో కొన్ని విత్తనాలు వేయాలి. మంచి విత్తనాలైతే దాదాపు ప్రతి విత్తనము మొలుస్తుంది, కాబట్టి వేసిన విత్తనాలకి మధ్య ఎడం ఉండాలి. ఎక్కువ విత్తనాలు వేయవద్దు. వాటి వల్ల పొడవుగా, పల్చగా, బలహీనంగా ఎదిగే మొలకలు ఎక్కువగా మొలుస్తాయి. కూరగాయల విత్తనాలు చాలా వరకు చిన్నవే ఉంటాయి, కాబట్టి వాటిని ఉపరితలానికి దగ్గరలో విత్తాలి. విత్తనాలని కప్పేలా మెత్తటి మట్టిని పైన చల్లాలి. విత్తిన తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టాలి. విత్తనాల పాదుని గడ్డితో గానీ తాటాకులతో గానీ కప్పితే చెమ్మ నిలిచి ఉంటుంది. పెద్దగా వాన కురిసినా, సాగునీళ్ల ప్రవాహం వచ్చినా విత్తనాలు కొట్టుకుపోవు.
1: నాట్లు వేసే చోట చెదలుంటే గడ్డిని ఆ మట్టి మీద పరవకూడదు. పరిస్తే చెదలు మీ నర్సరీని పాడు చేయగలవు.
0: దాదాపు 8 రోజుల తర్వాత మిరప మొలకలు వస్తాయి. మొలకలు పెరుకు రాకుండా మల్చిని జాగ్రత్తగా తొలగించాలి. మొలకలు క్రమేపీ ఎండకు తట్టుకునేలా మార్టిన్ ఒక కప్పుని ఏర్పాటు చేస్తాడు. వారానికోసారి కొన్నేసి తాటాకులను తొలగిస్తూ నాట్లు వేసే సమయానికి మొలకలు బలంగా అయ్యేలా చూస్తాడు. వర్షాకాలంలో మిరప మొలకలు 2-3 వారాలవైతే వాటిని నాటవచ్చు. మొలకలు ఎండాకాలంలో ఎక్కువ బాధపడతాయి, కాబట్టి 4 వారాల వయసు వచ్చాక నాటాలి. విత్తనాల పాదుని ఎలా తయారు చేయాలో తెలిసింది కాబట్టి చేపట్టవలసిన ఇతర చర్యలేమిటో చూద్దాం. మొలకలని బలంగా చేయడానికి ఫిలిప్స్ వాటి వరుసల మధ్య చిన్న వరుసల్ని తవ్వుతాడు. ఈ చిన్న వరుసల్లో వారానికోసారి కోళ్ల పెంటని చేర్చుతాడు. తాజా పెంట తగిలితే విత్తనాలు మాడిపోవచ్చు, కాబట్టి అది విత్తనాలకి తగలకుండా అలా అరికడతాడు. ఇదివరకు మీ పంట నెమటోడ్లు రోగాల బారిన పడి ఉంటే పొలాన్ని శుభ్రం చేయడానికి అనేక పద్ధతులున్నాయి. క్రిముల్ని చంపడానికి చాలా పద్ధతులు వేడిని వాడతాయి. ఎండిన పంట అవశేషాలని విత్తనాల పాదు మీద కాల్చవచ్చు. లేదా గ్రాండ్ పోపోకి చెందిన బాసిల్ అగ్బాగ్లీ చెప్తున్నట్లు ఇంకా సమర్థవంతమైన పద్ధతిని వాడవచ్చు.
1: విత్తనాల పాదుని చేసి ఒక పీపాని కాస్తాం. అందులో ఇసుక, ఎరువుని కలిపి వేస్తాం. ఆ మిశ్రమాన్ని కాసేపు వేడెక్కనిచ్చి దాని పాదు మీద జల్లుతాం. విత్తే ముందు నీళ్ళలో తడుపు.
0: మట్టిని అప్పుడప్పుడు తిరగదోడితే వేడి మట్టి లోపలకంతా చేరి క్రిముల్ని చంపుతుంది. మట్టి ముట్టుకోలేనంతగా వేడెక్కాలి. వేడి మట్టిని పాదు మీద పొరగా వేయాలి. దాంతో కిందనున్న మట్టి కూడా వేడెక్కి అందులోని క్రిములన్నీ పోతాయి. అరగంట తర్వాత కిందనున్న మట్టి చల్లబడిందేమో చూడాలి. వేడికి మిరప విత్తనాలు మాడిపోకుండా ట్రేస్ చేసి విత్తే ముందు పాదుకి నీళ్లు పెట్టాలి. విత్తనాలు అంటుకుపోకుండా బాసిల్ ఒక గిన్నెలో విత్తనాలని అంతే మొత్తంలో జల్లించిన ఇసుకని కలుపుతాడు. విత్తేటప్పుడు అంటుకున్న విత్తనాలని వేరు చేస్తాడు. దానివల్ల ప్రతి విత్తనానికి బలమైన మొలకగా ఎదగడానికి తగినంత ఎడం ఏర్పడుతుంది. విత్తనాల వరుసల మీద శుభ్రపరిచిన మట్టి ఎరువులని పల్చని పొరగా పోయాలి. క్రిములే కాక ఇతర ప్రాణులు కూడా మీ విత్తనాలని నాశనం చేయగలవు. పురుగుల నుంచి, జంతువుల నుంచి విత్తనాలని కాపాడాలి. గొంగలి పురుగులు, గొల్లభామలు, కోళ్ళు, మేకలకి మీ విత్తనాల పాదులో మహాప్రీతిగా మేస్తాయి. విత్తనాల పాదుని రోజుకి ఒకసారైనా తనిఖీ చేయాలి. అవి చిన్నవి కాబట్టి కీటకాలని ఒక్కోసారి చేత్తోనే తీసేయవచ్చు. విత్తనాల పాదు మీద ఒక జాలిని కడితే రాత్రి పగలు రక్షణ ఏర్పరిచే సాధనంగా పనికొస్తుంది. ఏవి లోపలికి చొరబడకుండా దాన్ని సరిగ్గా మూయాలి.

మనం నేర్చుకున్నది ఒకసారి చూద్దాం. విత్తనాల పాదుని నీళ్ల అందుబాటుకి దగ్గరలో ఏర్పాటు చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలని వాడాలి. మొలకల్ని తేలిగ్గా చేరడానికి వీలయ్యేలా విత్తనాల పాదు వెడల్పు మీటర్ ఉండేలా చూసుకోవాలి. 15 సెంటీమీటర్ల ఎడంలో వరుసలు చేయాలి. దగ్గర దగ్గరగా ఎక్కువ విత్తనాలని నాటవద్దు. దానివల్ల మొలకలు మరీ పొడవుగా బలహీనంగా ఎదిగి నాట్లు వేసినప్పుడు తేలికగా విరిగిపోతాయి. విత్తనాల పాదు మీద గడ్డి గాని తాటాకులు గాని ఇతర మల్చ్ గాని పరిస్తే ఎండావానల తాకిడి నుంచి కాపాడవచ్చు. విత్తనాల పాదుకి పైన ఒక జాలీని కట్టి పురుగులు జంతువుల బారి నుంచి విత్తనాలని కాపాడవచ్చు. సరైన దశలో మొలకల్ని నాటాలి. బలమైన ఆరోగ్యమైన మొలకలే ఆరోగ్యమైన మంచి ఉత్పాదకత గల పంటకి ప్రారంభం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: హోస్

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: विष्णु एफएम 90.4।
1: हाय फ्रेंड्स, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంతో మంచి మంచి విషయాలను మీ ముందుకు తీసుకొచ్చింది మన రేడియో విష్ణు 90.4. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందామా? పదార్థాల జననం మనందరికీ తెలిసినదే. ఇక పరమాణు గర్భంలో పొదగబడిన ప్రోటాన్లు, న్యూట్రాన్లు, వాటి చుట్టూ వివిధ కక్షల్లో తిరిగే ఎలక్ట్రాన్లు బట్టి రకరకాల మూలకాలు అనేవి ఏర్పడతాయి. ఉదాహరణకు ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్ ఉంటే అది హైడ్రోజన్ పరమాణు అవుతుంది. ఇక రెండు ప్రోటాన్లు, రెండు ఎలక్ట్రాన్లు ఉంటే అది హీలియం పరమాణు అవుతుంది. అదే విధంగా 8 ఎలక్ట్రాన్లు, 8 ప్రోటాన్లు ఉంటే అది ఆక్సిజన్ పరమాణువుగా రూపుదిద్దుకుంటుంది. అవునా? ఇలా ఏర్పడ్డ మూలకాల పరమాణువు తిరిగి వివిధ మూలకాల పరమాణువులతో కలిసి రకరకాల పదార్థాలుగా రూపుదిద్దుకున్నాయి.
2: అసలు ఈ మూలకాల పరమాణువులు ఎందుకు కలిసి ఉంటాయి అని ప్రశ్నించుకుంటే, ఇదిగో అందుకోసమే కలిసి ఉంటే కలదు సుఖ అంటారు. అది కూడా స్థిరత్వం కోసమే. మరి ఒక మూలకం మరొక మూలకంతో కలిసి ఉంటుంది. స్థిరత్వం లేని ఒక మూలకం స్థిరత్వం లేని మరొక మూలకంతో కలియడం వల్ల ఈ రెండు మూలకాలు కలిసి ఒక పదార్థంగా మారి ఆ రూపంలో స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి స్థిరత్వం ఉన్న ఏ రెండు మూలకాలు కలిసి కొత్త పదార్థ రూపాన్ని ధరించవన్నమాట. అలాగే ఒక స్థిరత్వం గల మూలకంతో మరొక స్థిరత్వం లేని మూలకం కూడా కలిసి ఒకే బంధంలో పాల్గొనవు. ఉదాహరణకు మనకు బాగా తెలిసిన సంయోగ పదార్థం నీరు. ఇక నీటి యొక్క సాంకేతిక నామం H2O కదా. అంటే రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు సంయోగం చెంది ఒక నీటి అణువు అంటే మాలిక్యూల్ గా ఏర్పడుతుంది. ఇక హైడ్రోజన్ లో పరమాణు గర్భం చుట్టూ ఒక ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. కానీ దీని కక్షలో రెండు ఎలక్ట్రాన్లు తిరిగితే గాని దీనికి స్థిరత్వం అనేది రాదు. అలాగే ఆక్సిజన్ పరమాణు గర్భం చుట్టూ 8 ఎలక్ట్రాన్లు రెండు కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక మొదటి కక్షలో 2, రెండవ కక్షలో 6 తిరుగుతూ ఉంటాయి. అయితే రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటేనే గాని దానికి స్థిరత్వం రాదు. ఇప్పుడు ఆలోచించండి, ఈ రెండింటికి ఒకరి అవసరం మరొకరికి ఉంది కదా. అలాగే ఇక్కడ హైడ్రోజన్, ఆక్సిజన్లు ఒకరి అవసరాల కోసం ఒకరు కలిసి నీరుగా మార్పు చెంది స్థిరంగా ఏర్పడతాయి. ఇక ఒక ఆక్సిజన్

పరమాణువు రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి నీటి అణువుగా ఏర్పడుతుంది. అలాగే సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు, దీని సాంకేతిక నామం NaCl. ఒక సోడియం పరమాణువులో 11 ఎలక్ట్రాన్లు ఉండి 3 కక్షల్లో తిరుగుతుంటాయి. ఇందులో ఆఖరి కక్షలో 1 ఎలక్ట్రానే ఉంటుంది, అందువల్ల అది అస్థిరతను కలిగి ఉంటుంది. అలాగే క్లోరిన్ పరమాణువులో 17 ఎలక్ట్రాన్లు 3 వరుసల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక దాని ఆఖరి కక్షలో 7 ఎలక్ట్రాన్లు ఉండి అది అస్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక వీటిలో సోడియంకు స్థిరత్వం కావాలంటే దాని బాహ్య కర్పరంలో 7 ఎలక్ట్రాన్లు చేరాలి, అంటే అది 7 ఎలక్ట్రాన్లు ఎవ్వరి నుంచైనా తెచ్చుకోవాలి. అలాగే క్లోరిన్ బాహ్య కర్పరంలో 1 ఎలక్ట్రాన్ చేరితే దానికి స్థిరత్వం కలుగుతుంది. ఇప్పుడు ఈ రెండు మూలకాలు పక్క పక్కకు వచ్చాయనుకోండి. క్లోరిన్ సోడియం బాహ్య కర్పరంలోని 1 ఎలక్ట్రాన్ను తన బాహ్య కర్పరంలోనికి లాక్కు తెచ్చుకుని స్థిరత్వాన్ని తెచ్చుకుంటుంది. మరి సోడియం తన స్థిరత్వానికి పెద్ద శనిగా దాపురించిన ఆ 1 ఎలక్ట్రాన్ను వదిలించుకుని తన రెండవ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉండడంతో అది స్థిరత్వాన్ని తెచ్చుకుంటుంది. ఇక ఈ రెండు కలిసి అంటే సోడియం ప్లస్ క్లోరైడ్, ఈ సోడియం క్లోరైడ్ అనేవి కలిసి సోడియం క్లోరైడ్గా మారి అవి స్థిరత్వాన్ని తెచ్చుకుంటాయి. ఇక హీలియం, నియాన్, క్రిప్టాన్ లాంటి కొన్ని మూలకాల్లోని ఎలక్ట్రాన్లు వాటి బాహ్య కర్పరాల్లో స్థిరత్వానికి సరిపోను ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. కనుక అవి ఎలాంటి ఇతర మూలకాలతో ఎలాంటి బంధాన్ని ఏర్పరచుకోలేవు. ఉదాహరణకు హీలియం పరమాణువులోని 2 ఎలక్ట్రాన్లు ఒకే కర్పరంలో ఉండి దానికి స్థిరత్వాన్ని చేకూర్చిపెడతాయి. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్న దాన్ని బట్టి ఏ మూలకంతో కలవటం వల్ల ఆ రెండింటికి స్థిరత్వం వస్తుందో ఆ మూలకాలే కలుస్తాయి, అవునా? ఇక అలా మూలకాలు కలవగా ఏర్పడ్డవే నేడు మనకు కనిపిస్తున్న అసంఖ్యాకమైన పదార్థాలు. ఇక కోట్ల విలువ కలిగిన ఏ సంఖ్యలైనా, అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా అనే అంకెలతో ఎలా ఏర్పడ్డాయో, ఇక 1000 పేజీల ఆంగ్ల ఉద్గ్రంథంలో వాక్యాలన్నీ వాక్యాలన్నీ 26 అక్షరాలతోనే ఎలా ఏర్పడ్డాయో, అలాగే విశ్వంలోని పదార్థాలన్నీ ఈ 92 అంటే ప్రకృతిలో దొరికే మూలకాలు ఈ 92 మూలకాలనేవి ఏర్పడ్డాయి. ఈ సంయోగ పదార్థాలు 1, 2 మూలకాలే కాదు, 2 అంతకంటే ఎక్కువగా ఎన్నైనా మూలకాలు కలిసి ఏర్పడవచ్చు.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. పదార్థాలు మూల పదార్థాలని సంయోగ పదార్థాలని రెండు రకాలు. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఆక్సిజన్, హైడ్రోజన్, బంగారం, యురేనియం ఇలా మొదలైనవి మూల పదార్థాలని కూడా మనం చదివాం, అవునా? అయితే నీరు, ఉప్పు, బొగ్గు పులుసు వాయువు, చక్కెర, మార్ఫిన్, ప్రోటీన్, ఈథేల్ ఆల్కహాల్, వీటిలో నీరు రెండు మూలకాలతో ఏర్పడితే మార్ఫిన్ లోంచి లభ్యమయ్యే మార్ఫిన్, అంటే ఇది నల్ల మందులోంచి లభ్యమయ్యే తలనొప్పి మందు. ఇది కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ల సంయోగంతో ఏర్పడింది. ఇక లోహాల గురించి తెలుసుకుందాం. ఈ పదార్థాలు ప్రకృతిలో ముఖ్యంగా మూడు స్థితుల్లో లభిస్తూ ఉంటాయి. అవేంటంటే ఘన, ద్రవ, వాయుస్థితులు. ఏ పదార్థమైనా సరే తప్పక ఈ మూడు రూపాల్లోనూ ఉంటుంది. అయితే కొన్ని పదార్థాలు సాధారణ పరిస్థితుల్లో వాయు రూపంలో ఉంటాయి, మరికొన్ని ద్రవస్థితిలో, ఇంకొన్ని ఘనస్థితిలో ఉంటాయి. ఈ లోహాలు అనేక పదార్థాలతో కలిసి మిశ్రమంగా మనకు లభ్యమవుతూ ఉంటాయి. విడిగా అంత ఎక్కువగా లభ్యం కావు. ఇక మిశ్రమాన్ని వేడి చేసి కరిగించి శుద్ధ లోహాలుగా వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన శుద్ధ లోహాలు రెండు అంతకంటే ఎక్కువ మిశ్రమం చేసి మిశ్రమ లోహాలను తయారు చేస్తున్నారు, అవునా? అయితే అన్ని లోహాలు మిశ్రమం చెందవు. ఇంకా ఆ లోహాల గురించి తెలుసుకుందాం.

0: మూలకాల్లో రెండవ రకం అలోహాలు, అంటే ఆక్సిజన్, హైడ్రోజన్, భాస్వరం, కార్బన్, గంధకం మొదలైనవి అలోహాలన్నమాట. ఇక లోహ లక్షణం బాగా ఎక్కువగా ఉన్న ఒక మూల పదార్థం అలోహ లక్షణం బాగా ఎక్కువగా ఉన్న మరొక మూల పదార్థంతో సంయోగం చెందడం వల్ల ఈ లవణాలు అంటే సాల్ట్స్ అనేవి ఏర్పడతాయి. అలాగే ఈ లోహ అలోహ ధర్మాలు ఎక్కువ తక్కువల్ని బట్టి వివిధ రకాల పదార్థాలు అనేవి ఈ ప్రకృతిలో ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు మనం చర్చించిన ఈ లోహాలు అలోహాలు ఇవన్నీ కూడా నిర్జీవాలే. ఇక్కడ ఒక్క విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, అదేంటి, నిర్జీవాలంటే చలనం లేనివని కదా అంటారు. కానీ వాటిలో భౌతిక పరమైన చలనం లేనప్పటికీ అంతర్గతంగా విపరీతమైన చలనం సెకనుకు కొన్ని లక్షల సార్లు ధనావేశ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ చలనం జీవ పదార్థంలో బాహ్యంగా అంతర్గతంగా కూడా ఉంటుంది. ఈ ఒక్క ధర్మమే జీవ నిర్జీవాలను వేరు చేసే లక్ష్మణ రేఖ కాదు, ఈ రెండింటినీ వేరు చేసే ధర్మం ఏదో ఒకటి ఉంటుంది, అది చైతన్యం అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మూడు అడుగులు వెనక్కి వేసి ఆ తరువాత ఒక్క అడుగు ముందుకు వేద్దాం. ఇప్పటికి మనకు తెలిసింది ఏంటంటే ఎలక్ట్రాన్లు ప్రోటాన్ల సంఖ్య నిర్మాణాన్ని బట్టి రకరకాల మూలకాలు అనేవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. రెండవది, ఈ మూలకాలు కొన్ని వాటి స్థిరత్వం కోసం కలిసి సంయోగ పదార్థాలుగా రూపుదాల్చాయి. ఇంకా మూడోది ఏంటంటారా, ఈ సంయోగ పదార్థాలన్నీ ద్రవ, ఘన, వాయు స్థితిలో ఉంటూ ఆమ్ల, క్షార, లవణ ధర్మాలను కలిగి ఉంటాయి. ఎలుపు తెలుపు రంగులు కలిపితే నారింజ రంగు వస్తుంది, అలాగే ఆకుపచ్చ ఎరుపు రంగులు కలిపితే గోధుమ వర్ణం వస్తుంది. అదేవిధంగా రకరకాల మూలకాలు కలియడం వల్ల కొత్త కొత్త సంయోగ పదార్థాలు అనేవి ఉద్భవించాయి. అయితే ఈ మూలకాలు సంయోగం చెందే క్రమంలో ఒక వినూత్నమైన సృష్టి కార్యం జరిగింది, అది ఒక నూతన పదార్థం అనేది జన్మించిందన్నమాట. ఈ పదార్థానికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటారా, తనలాంటి పదార్థాన్ని తాను తిరిగి సృష్టించుకోవడం. ఇంకా ఇతర మూల పదార్థాలను తనలోనికి తీసుకుని వాటితో తన ఆకారాన్ని, తనలాంటి కొత్త పదార్థాన్ని సృష్టించుకోవడం, ఇంకా కొన్నాళ్లకు నశించడం, ఇదే ఆ నూతన సంయోగ పదార్థానికి వచ్చిన వినూత్న లక్షణాలు. అదే జీవ పదార్థం అవుతుంది. ఇక సంయోగ నిర్జీవ పదార్థాల నుండి ఈ జీవ పదార్థం ఉద్భవించి సుమారు 350 కోట్ల సంవత్సరాలు కాస్తోంది.
1: ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం,

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక

0: ఆధునిక వస్తులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఇప్పుడు జీవ ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. ఇది 350 కోట్ల సంవత్సరాల నాటి కథ. నాటికి భూమి మీద సముద్రాలు అవతరించి 50 కోట్ల సంవత్సరాలు కావస్తోంది. అయితే ఈ దీర్ఘకాలంలో సముద్రాలు మునిపటి కంటే వేడిని కొంత పోగొట్టుకుంటున్నాయి. అయినా వెచ్చని నీరే సముద్రాల్లో ఆవహించి ఉంది. అయితే ఈ ఉష్ణ సాగరాల గర్భంలోంచి అప్పుడప్పుడు అగ్నిపర్వతాలు బద్దలవుతుండేవి. ఇక ఆ సమయంలో ఆ పర్వతం లావా నుండి కార్బన్ బయటకొచ్చింది. ఇక జీవ ఆవిర్భావానికి కారకాలైన అంశంలో ఈ కార్బన్ ప్రధానమైనది. ఇక్కడ మరొక అంశం, అదేంటంటే ఆనాటి వాతావరణంలో ఉన్న మీథేన్, అమోనియా, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, భాస్వరం లాంటి పదార్థాలు ఎడతెరిపిలేని వర్షాలకు నీటిలో కరిగి వీటి సమ్మేళనంతో ఒక సంయోగ పదార్థం ఏర్పడి నదుల నీటితో సాగి చివరకు సాగరాలకు చేరుకునేది. ఇక్కడ మరొక అంశం కూడా ఉంది తెలుసుకోవాల్సింది. ఇక అదేంటంటే తొలినాటి భూ వాతావరణంలో ఆక్సిజన్ వాయువు ప్రత్యేకంగా లేకపోవడం వల్ల సూర్యకాంతితో పాటు అది ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు భూమిపైకి వచ్చిపడేవి. మరి వీటి శక్తికి నిర్జీవ సేంద్రియ పదార్థంతో కదలికలు ఏర్పడ్డాయి. ఇక ఈ నిర్జీవ సేంద్రియ పదార్థాలు అగ్నిపర్వతాల నుండి బయలుదేరి కార్బన్తో చేరి చెలిమి చేయడంతో ఆ పదార్థంలో కదలికలు ప్రారంభమై చైతన్యం అనేది జనించింది. గతకాల నాటి అన్ని మూలకాల మీద ఆధిపత్యం చెలాయించడం కోసం పరుగులు తీసింది. ఇక కార్బన్ నుండి జనించిన ఆ పదార్థం నీటితో చర్య జరిపి హైడ్రోకార్బన్లుగా అవతరించింది. ఇదే ప్రకృతిలో జనించిన కొత్త పదార్థం, అదే సేంద్రియ పదార్థం. ఇక దీన్నే ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటారు. అంటే కర్బన సహిత పదార్థము అన్నమాట. ఇక జీవ సంబంధంగా చూస్తే పదార్థాలనేవి రెండు రకాలుగా విభజించారు. ఒకటేంటి సేంద్రియ పదార్థం అంటే ఆర్గానిక్, రెండు నిస్సేంద్రియ పదార్థం అంటే ఇనార్గానిక్. విశ్వసృష్టికి కర్బన రహిత పదార్థాలు ముడి పదార్థాలైతే జీవసృష్టికి కర్బన సహిత మూల పదార్థాలు ముడి పదార్థాలు అవుతాయి. ఇక ఈ సేంద్రియ పదార్థం క్రమంగా ఇంకా ఇతర మూలకాల్ని తనలో కలుపుకుని ఒక ఉన్నత దశకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టింది. తన మనుగడకు అవసరమైన శక్తిని జలం నుండి, ఇతర మూలకాల నుండి, సూర్యరశ్మి నుండి గ్రహించి బతుకు గడిపేది. ఇలా నిర్జీవ సేంద్రియ పదార్థం కొన్ని నిస్సేంద్రియ మూలకాలను కలుపుకుని కార్బన్ సహితమై కడకు జీవరూపంగా కన్ను తెరిచింది. ఇక పెరిగి పెరిగి జీవకణంగా మారి జీవన క్రియలను ప్రారంభించింది. ఇక సేంద్రియ సంయోగాల మూటే ఈ జీవుల దేహం అని రుజువుపరచుకోవడానికి ముందుగా కణ నిర్మాణం గురించి ఒక్కసారి తెలుసుకుందాం. జీవకణం అంటే ఇది సైటోప్లాజంతో ఆవరించి ఉంటుంది. దీని చుట్టూ కణత్వజం అనే పొర ఆవహించి ఉంటుంది. ఈ సైటోప్లాజం బాహ్య భాగంలో పలుచగా, మధ్య భాగంలో చిక్కగా ఉండడంతో బాహ్య జీవ ద్రవ్యం, అంతర్జీవ ద్రవ్యం అనే రెండు రకాలుగా పిలువబడుతుంది. ఇక అంతర్జీవ ద్రవ్యంలో కేంద్రకం ఉంటుంది, అంటే న్యూక్లియస్ ఉంటుందన్నమాట. ఇది పరమాణువుల కేంద్రకం లాంటిది కాదు. దీని చుట్టూ ఆవరించి ఒక పొరం ఉంటుంది. దీన్ని కేంద్రక త్వచం అని అంటారు. అయితే ఈ త్వచం రెండు పొరలతో ఏర్పడి ఉంటుంది. సైటోప్లాజంలో మైటోకాండ్రియా, గాల్జి, వాక్యూయల్స్, ప్లాస్టిడ్స్ లాంటి అనేక సూక్ష్మ నిర్మాణాలు ఉన్నప్పటికీ మైటోకాండ్రియాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈ మైటోకాండ్రియాల్లోనే జీవి తీసుకున్న ఆహారం, ఆక్సిజన్లు కలిసి చర్య జరిగి మండి శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. జీవన చర్యలకు కావలసిన శక్తిని ఉత్పత్తి చేసే నిర్మాణాలు కాబట్టి మైటోకాండ్రియాను పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటారు. ఫ్రెండ్స్, మరి ఇంతవరకు ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమం ద్వారా పదార్థం గురించి, అసలు ఆ పదార్థం ఏ విధంగా ఏర్పడుతుంది అనే దాని గురించి కొన్ని విషయాలు విన్నారు కదా. మరికొన్ని అంశాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00

0: నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 నుంచి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది క్షణాలు మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్, డెస్క్టాప్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್,
2: ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್.
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
3: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రెడి విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మాస్ టైం పాస్. మరి రోజు మీతో సరదా సరదాగా మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి వచ్చేసాను నేను మీ అర్జున్ అందని. మరి మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే మీ డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఓకే లిసనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ తో మాట్లాడే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
4: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
5: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
4: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
5: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
4: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
5: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
4: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
5: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
4: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
5: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
4: ఫోన్ 0818-16-2377-96-23-7295.
6: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
5: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 acres సువిశాల ప్రాంగణంలో 10 stories 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 towers నిర్మాణం,
6: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
5: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
6: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
6: ఫోన్ 7996079666.
7: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 hours అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మాస్ టైం పాస్. ఓకే లిసనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో,
8: హలో, నమస్తే అమ్మా నందిని చెట్టు తల్లి, శుభ సాయంత్రం.
3: నమస్తే అండి, శుభ సాయంత్రం. త్రిమూర్తులు గుప్తా గారు ఎలా ఉన్నారండి?
8: నేను
3: చాలా బాగున్నామండి. చూడండి, నేను వచ్చిన ప్రతిసారి మీరే ఫస్ట్ కాలర్ అవుతున్నారు, అదేంటో?
8: అది ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం, మా ఊరు గ్రామదేవత మండమ తల్లి ఆశీర్వాదం, భీమవరం గ్రామ దేవత మా ఊళ్ళ అమ్మ తల్లి ఆశీర్వాదం అండి.
3: ఆశీర్వాదం అంటారా?
8: అవునండి.
3: ఓకే, మరి ఈ రోజు ఒక క్వశ్చన్ అయితే తీసుకొచ్చానండి. నేను క్వశ్చన్ కాదు, ఒక పొడుపు కథలాగా.

0: అడగండమ్మా.
1: నేను అడుగుతాను, మీరు ఆన్సర్ రెడీ చేసేస్తారు. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, నన్ను పగలగొట్టగానే నా విలువ పోతుంది, కానీ నన్ను పగలగొట్టిన శబ్దం ఎవ్వరికి వినిపించదు, నేనెవర్ని?
0: నవ్వంటారా?
1: ఏంటండి
0: నవ్వు? నవ్వు
1: నవ్వా?
0: అంటే నాకు ఇతమెత్తగా సమాధానం తెలియదు. మన కాళ్ళ తల్లి చెప్తారు, తర్వాత మా నదిని చెప్తే లాస్ట్ అలాగే చెప్పేస్తారు. నేను లాస్ట్ వరకు ఎలా వింటానో తెలుసుకుంటాను.
1: ఓకే అండి, తప్పకుండా.
0: నేను ఎక్కువ టైం వృధా చేయకుండా వెంట వెంటనే ఆన్సర్ చెప్పేసి విషయాలు కూడా త్వర త్వరగా మాడేస్తే సెలవు తీసుకుందామని చూస్తాను. కాకపోతే చెప్పాల్సిన విషయాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి త్వర త్వరగా మాడేస్తాను, మీకు తెలుసు కదా.
1: అవునండి,
0: కొంతమంది ఆన్సర్ చెప్పేటప్పుడు అదే నానుస్తూ ఉంటారు. అలాగే ఎవరిని చెయ్యొద్దని తెలిస్తే చెప్పండి, లేకపోతే బంగారు తల్లి చిట్టు తల్లి అలాగే చెప్పేస్తుంది. నెక్స్ట్ మన తర్వాత కాలర్స్ కూడా ఎవరైనా చెప్పేస్తారు కదా.
1: టైం సేవ్ అవుతుంది, కొత్తగా కాలర్స్ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది.
0: అది నందిని తల్లి, నేను అన్ని తెలియని విషయాలు చెప్పినా పర్లేదు, అదే ఆన్సర్ కోసం. పాపం అలా మీరు పాప అభిమానంగా అందరినీ ఆత్మీయంగా అడుగుతారు, దానికోసమే అలా ఎదురు చూస్తూ సమయాన్ని వృధా చేయకూడదని చిన్న అభిప్రాయం చెప్పాను అంతే, మరోలా ఎవరు ఏమనుకోవద్దు.
1: ఓకే అండి.
0: సరే అమ్మా, ఈవేళ చేనేత ప్రపంచ చేనేత దినోత్సవం అండి ఈవేళ.
1: ఓకే, చేనేత కార్మికులు.
0: అవునమ్మా, చేనేత కార్మికులకి ఇది చాలా పర్వదినం లాంటిదే అండి. వారు వారికి ఒక డే పెట్టారు 4 ఏళ్ల క్రితం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అందువల్ల చేనేత కార్మికులు అందరికి కూడా హృదయపూర్వకంగా ప్రపంచ చేనేత పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. మన కాలస్ లో లిటరస్ లో కూడా చాలా మంది చేనేత కార్మికులు చేస్తూ ఉంటారు అండి, వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరొక విషయం ఏంటంటే ఈవేళ హాస్యరటులు చుత్తి జంటలో ఒకరైనటువంటి సుత్తివేలు పెద్ద సారీ సుత్తివేలు గారు అనగా పురుముద్దాలి లక్ష్మీ నరసింహారావు గారు అండి వారి పేరు. వారు చెప్పడి తర్వాత కాలంలోనే సన్నంగా ఉంటారంటే, చిన్నప్పుడు మరీ రెవటకాళ్ళకి మరీ సన్నంగా ఉండేవారంట అండి. వారు పొరిగింటి పిన్ని గారు, మన భీమవరం పిన్నమ్మగారి బాబాయ్ గారు అంటాం చూసారే.
1: అవునండి.
0: అలాగే వారి ఇంటి దగ్గర పిన్నమ్మగారు అనేవారంటే బాబు వేలు అని పిలిచేవారంటండి ఆయన. చేతి వేలకి సన్నంగా ఉన్నాడని ఆయన. అందువల్ల ఆయన వేలు అని పిలిచినందువల్ల 4 శ్రీవారికి 4 స్తంభాలట అదే మొత్తం జంజాల్ గారు సినిమా తీశారండి. ఆ సినిమాలో సుత్తిజంట ఉంటారు, శ్రీవారికి ప్రేమలేక ఏదో అనుకుంటాను అది. ఆ సినిమాలోనేమో ఆయన సుత్తిజంట, ఒకరేమో మామిడిపల్లి వీరభద్రరావు గారు అనగా సుత్తి వీరభద్రరావు గారు, రెండో వారేమో మన సుత్తివేలు గారు అండి. అందువల్ల అందులోనేమో పేరేమో సుత్తిజంటలో సుత్తి, పిన్నమ్మగారు అన్న మాటలో వేలు, ఆ రెండు గారు సుత్తివేలు అయిపోయారు ఆయన. సుత్తివేలు గారు పేరు వెనక నేపథ్యం చెప్పాను వాటి మీకు. వారు జయంతి అండి ఈవేళ. వారు చాలా మంచి హాస్యనటులు, చాలా మంచి మంచి పాత్రలు చేశారు. సుత్తివేలు గారికి నివాళి తెలియపరుస్తున్నాను. ఈ సందర్భంగా రెండింటి పురస్కరించిన ఒక పాట అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని.
1: ఓకే అండి, తప్పకుండా అడగండి.
0: చేనేత కార్మికులు అందరికీ కూడా ప్రపంచ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. సుత్తివేలు గారికి నివాళి తెలియపరుచుకుంటూ నేను మిమ్మల్ని అడగబోతున్న పాట శ్రీవారికి ప్రేమలేక. హలో,
1: చెప్పండి. అంటే మీరు సాంగ్ కూడా వెంటనే చెప్పేస్తారు కదా అని చెప్పి.
0: ఓకే అమ్మా, అర్థం చేసుకున్నాను చిట్టు తల్లి. శ్రీవారికి ప్రేమలేక చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత వేటూరు సుందరామూర్తి గారు, సంగీత పసుపులేటి రమేష్ నాయుడు గారు.
1: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: నేను మా పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, మా అక్కయ్య గారి గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మా చిట్టు తల్లి మా బంగారు తల్లి అయినటువంటి మా నందిని చిట్టు తల్లికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ మేడం గారికి, విజయ బంగారు తల్లికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, మైపల్లి నాగేశ్వరరావు గారికి, మస్తార్ బాషా గారికి, తర్వాత మంచు శాసగిరిరావు గారికి, తర్వాత మన రేడియో విష్ణు ప్రసారాలు వినేవారు అందరి కోసం ప్రసారం చేయమని కోరుకుంటూ పాట ఏంటో చెప్పమంటారా వేసేస్తారా?
1: అదేనండి, నేను అదే అడుగుదాం అనుకున్నా పాట.
0: అదరం అదరం ఒక చీర, అమృత కలశం ఒక చీర అని చీర మా పాటలో వస్తుంది, మధ్యలో వస్తుంది. సరిగమ పదని స్వరదార రససాగర యాత్రకు ధ్రువతార, నెలవంక పందింట్లో ఇలవంక నవ్వాల అనే లిరిక్స్ చాలా వేటూరు గారు చాలా ఎక్సలెంట్ గా రాశారమ్మా నందిని చెట్టు తల్లి.
1: ఓకేనండి, తప్పకుండా వేస్తాం.
0: ఈ సినిమాలో సుత్తివేలు గారు సుత్తిజంటలో నటించారు కాబట్టి వారి కోసం ఈ పాట చీర కోసం ఉంటది కాబట్టి వారి కోసం రెండు సందర్భాలు పురస్కరించుకొని అడిగాను. మా సోదరులు బండారు శంకరయ్య గారి కోసం కూడా ఈ పాట డెడికేట్ చేస్తూ మా నందిని చిట్టలు

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: హృదయపూర్వక ప్రత్యేక శుభ సాయంత్రం అమ్మ నందిని.
0: శుభ సాయంత్రం అండి నల్లివిల్లు వెంకటరెడ్డి గారు. చాలా రోజులైంది, ఎలా ఉన్నారు మీరు?
1: చాలా రోజులు అయిపోయింది. చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందా, పోయిన శుక్రవారం వచ్చావో నాకు లైన్ దొరకలేదమ్మా. ప్రయత్నం చేశాను,
0: నేను చూసానండి మీకోసం, కానీ మీరు రాలేదు.
1: మా నంది వస్తే నేను అసలు మిస్ అవ్వను అనుకుంటాను. మరి అనుకోకుండా మరి నందిని అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచి కని, అనుకోవడమే మనిషి పని, నీ సుఖమే నీ కోరుకున్నా. ఈ పాట ఎంత ఇస్తున్నా నందినే,
0: ఎంత బాగా చెప్పారో అంత చక్క.

0: చక్కగా పాడారు.
1: మామూలుగా అయితే
0: చెప్పండి,
1: ఇన్ని సినిమా పాటలు ఉన్నాయి, సినిమా పాటలు అంటే ఇంత ఇష్టమైన నేను ఒక్క పల్లవి కూడా నేను చూడకుండా పాడలేను. అలాంటిది ఈ ఒక్క పల్లవి మాత్రం నా నరనరాన జీర్ణించిపోయింది అనమాట. అంత బాగా శ్రీశ్రీ గారు రాశారు అనుకుంటాను. మరి ఇది ఎంత బాగా రాశారమ్మా నందినే.
0: ఓకే, అయితే మీకు ఈ సాంగ్ అంటే బాగా ఇష్టం అనమాట.
1: బాగా ఇష్టం కాకపోతే ఇప్పుడు కోరుకునే పాట వేరే పాట కోరుకుందో. ఇంకా మరి ఇంకా వస్తామైన పాట చూద్దాం.
0: ఓకే, మరి రోజు నేను అడిగిన క్వశ్చన్
1: కొంచెం వెళ్ళకపోయినమ్మా, ఫోన్ ప్రయత్నం ఉన్నాను. ఏంటి అడిగమ్మా?
0: ఓకే, క్వశ్చన్ వచ్చేసి, నన్ను పగలగొట్టగానే నా విలువ పోతుంది, కానీ నన్ను పగలగొట్టిన శబ్దం ఎవరికి వినిపించదు, నేనెవరిని?
1: ప్రశ్న చాలా బాగుంది, ఇంకొకసారి నెమ్మదిగా చెప్పు.
0: మళ్ళీ చెప్పనా? నన్ను పగలగొట్టగానే నా విలువ పోతుంది, కానీ నన్ను పగలగొట్టిన శబ్దం ఎవరికి వినిపించదు, ఏమిటది?
1: ప్రతిగణ
0: ఏంటండి?
1: జస్ట్ నేను కొడితే సౌండ్ రాలేమో అనుకుంటున్నాను కానీ కొద్దిగా వస్తుంది. మరి ఏదో లాజిక్ కొట్టదే, మా నందిని తీసుకొస్తే మామూలుగా ఉంటది కదా.
0: అంతే కదండి, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో నేను లాస్ట్ లో చెప్తాను, అంతవరకు మీరు
1: తప్పనిసరిగా నేను వింటానమ్మా నందిని. మరి ఈవేళ నేను కోరుకునే పాట పాట నీకు తెలిసిందే, మనకు సూపర్ హిట్ సాంగ్ రాత్రి టీవీలో చూసాను, మర్చిపోతానేమో అని మళ్ళీ ఆ పాట రాసుకున్నాను. ఇప్పుడు చచ్చుకుని చూడకుండా గుర్తొచ్చింది ఆ పాట మన దగ్గర ఎలాగుంటది. కాకపోతే ముందుగా మన మిత్రులు ఉన్నారు కదా, బండార్ తిరుమూర్తులు గారు, గుప్త గారు, మరి బ్రహ్మయ్య గారు, అలాగే మస్తాన్ భాష గారు, బండార్ శంకరయ్య గారు, మా మాస్టర్ జగన్నాథరావు మాస్టర్, మాణిక్యాలరావు గారు, పిన్ని బాబాయ్ గారు, మరి ముఖ్యంగా మా శేషగిరిరావు గారు బాగా దగ్గర అమ్మ మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఆయన, అలాగే మా స్కూల్ 74-75 బ్యాచ్ మిత్రులందరికి కూడా ఈ పాట వినిపిందాం. సరదాగా వింటారు, వింటున్నారమ్మా వాళ్ళు కూడా వింటున్నారు. నందిని మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందం, లైన్ దొరికిందమ్మా పర్వాలేదు. మళ్ళీ కొంత బూస్ట్ అనమాట, ఒక 15 రోజుల దాకా మధ్యరకంగా ఒక వారం మిచ్చారా పర్లేదు, బూస్ట్ ఇస్తుందమ్మా నందిని. నందిని బూస్ట్ నాకు మామూలుగా ఇవ్వదు, నిజంగా ఎంత ఆనందం నందిని. నేను శుభాశీస్సులు అందిస్తూ పాట చెప్తున్నాను నందిని. అలాగేనమ్మా, ధన్యవాదములు, చాలా సంతోషం. పాట ఏంటంటే అమ్మా, ధమాక చిత్రం అన్నమాట. ధమాక
0: ధమాకా మూవీ,
1: ధమాకా చిత్రం గుర్తొచ్చింది. పాట కూడా స్టార్టింగ్ దా మీద ఉంటుందమ్మా, గుర్చేను దా మీద ఉంటుంది. రాత్రి చూసాను, రాసుకున్నాను కూడా నేను. ధమాకలో పాట దా మీద దండకడియాలు ధమాక, ఎంత బాగుందో పాట. శ్రీలీలా రవితేజ అద్భుతమైన ప్రదర్శించారమ్మా ఆ పాటలోని.
0: ఓకేనండి,
1: మరి సంగీతం కూడా బాగుంది. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారమ్మా మరొకసారి. అందరికి నమస్తే, ఉంటానమ్మా నందిని.
0: ఓకేనండి, తప్పకుండా. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం.
1: హలో హలో
0: హలో అండి,
1: దేవాలయం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు వెంకటరమణ.
0: ఓకే వెంకటరమణ గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నామమ్మా, మీరంతా బాగున్నారా?
0: మేమందరం చాలా బాగున్నామండి.
1: అలాగే అమ్మా తల్లి.
0: ఓకే, నేను అడిగిన క్వశ్చన్ విన్నారా? మరి ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ ఏమనుకుంటున్నారు?
1: అమ్మా
0: నేను అడిగిన క్వశ్చన్ విన్నారండి. హలో
1: అమ్మా,
0: హలో.
1: నాకు మంచి పాట కావాలి, ఏడుకున్నవాడు వెంకటేశ్వర స్వామి మీద.
0: ఓకే, మూవీ అండి.
1: ఏడుకొండల స్వామి ఎక్కాడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కనరమేమయ్యా. ఆ పాట కావాలమ్మా.
0: ఓకేనండి, ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా? ఓకే చెప్పండి.
1: అమ్మా
0: ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా? మరి వారి పేరు చెప్తారా? హలో. ఓకేనండి, మీ తరఫున రేడియో విషయం వింటున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో
1: హలో మేడం గారు.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్. మేడం మార్కాపురం.
0: ఓకే అశోక్ గారు, ఎలా ఉన్నారండి?
1: మేడం బాగున్నాం మేడం.
0: కొంచెం ఇంకొంచెం జోష్ కావాలండి మీ నుంచి.
1: మేడం బాగున్నాం మేడం.
0: ఓకే మళ్ళీ రిపీట్ చేస్తున్నారా? ఓకే మరి నేను అడిగిన క్వశ్చన్ విన్నారండి?
1: విన్నాను మేడం. మేడం గారు అది పగల కొడితే సౌండ్ రాదంటే మేడం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను మేడం. అది
0: చేయలేకపోతున్నారా?
1: చేయలేకపోతున్నాను మేడం.
0: చేయొచ్చు కదా?
1: ఏమైనా క్లూ ఇవ్వండి మేడం, అప్పుడు ఏమన్నా చెప్పాలి.
0: ఓకే ఓకే, క్లూ అడుగుతున్నారు కాబట్టి అది ఇద్దరు మనుషుల మధ్య ఉంటదండి.
1: అవునా మేడం?
0: ఇదే పెద్ద క్లూ అండి ఇది. కానీ ఇంత మించి ఎక్కువ చెప్తే ఆన్సర్ చెప్పేస్తారు. ఒక్కసారి క్వశ్చన్ చదవమంటారా
1: మళ్ళీ? రహస్యం మేడం.
0: రహస్యమా?
1: అట్లా అదే అనుకుంటున్నాను. అంటే ఇద్దరు మధ్యలో ఉన్నప్పుడు అది దాని విలువ, అంటే ఎవరి మనసు వాళ్ళు పెట్టుకుంటే విలువ ఉంటుంది.
0: ఓకే,
1: అది వదిలేస్తే కొంచెం అట్లా అనుకుంటున్నాను.
0: అదే మరి కరెక్ట్ ఆన్సర్ అంటే నేను లాస్ట్ లో చెప్తానండి, మీరు అంతవరకు వింటూనే ఉండాలి.
1: ఓకే మేడం.
0: ఓకే మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మేడం గారు ఈరోజు సాంగ్ వచ్చేసి ఆరెంజ్ మూవీ మేడం, నేను నువ్వు అంటూ అనే సాంగ్ మేడం.
0: ఓకే
1: ఇంతకు ముందు వెంకటరెడ్డి గారు పాడే చెప్పారు, అది ఆచార్య ఆత్రేయ గారి లిరిక్స్ మేడం. అది ఇందాక చెప్పారు కదా సాంగ్, సార్ చెప్పారు కదా
0: దండకడియాల్,
1: అది కదా, అది కాదు ఆయన పాడిన పాట. ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారం వేరైనా నీ సుఖమే నేను కోరుతున్నా అనే సాంగ్ లో అవి లిరిక్స్ అనమాట.
0: ఓకే అండి.
1: ఓకే మేడం, సార్ వాయిస్ బాగుంటుంది మేడం. మా జిల్లాలో ఒక అజయ్ ఘోష్ అని ఒక యాక్టర్ ఉన్నాడు, ఆయన వాయిస్ కి మ్యాచ్ అవుద్దాంది. అంటే దాదాపుగా 90% మ్యాచ్ అవుద్ది.
0: ఓకే అయితే నేను చెప్తాను.
1: ఓకే మేడం గారు.
0: ఓకే మరి ఎవరికి హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: బిజినెస్ అందరికి మేడం.
0: ఓకే అండి, మీ తరఫున రేడియో విషయం వింటున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తాం. మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
0: ఓకే నరేంద్ర రెడ్డి గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: మేము చాలా బాగున్నామండి.
1: చెప్పండి మేడం,
0: అక్కడ వాతావరణం ఎలా ఉందండి? చిత్తూరు అన్నారు కదా.
1: వాతావరణం చల్లగా ఉంది కానీ వాన పడట్లేదు మేడం.
0: అయ్యయ్యో, ఇదేంటి ఇక్కడ వర్షం పడట్లేదు కానీ మాకు బాగా పడుతుంది.
1: మీకు బాగా పడుతుంది, ఇక్కడ అయితే వాన పడలేదు మేడం. వాన కోసం ఎదురు చూస్తాను మేడం.
0: అయ్యయ్యో, వస్తుందండి తప్పకుండా.
1: వేరుశనగ మా ఊర్లో మా గ్రామంలోనే సుమారు 100 మంది వేసేవాళ్ళు మేడం. అట్లాంటి ఈసారి అయితే 2-3 తప్పిస్తే ఎవరేయలేదు మేడం వాన పడకుండా.
0: అయ్యయ్యో, వర్షాలు లేవని తగ్గించేశారా?
1: అవును మేడం, అంత పూర్తిగా లేదు మేడం, వాన అనే మాటే లేదు మేడం. తుంపర పట్టిందే గాని చర్చి కింద అడగకుండా పడతాను మేడం.
0: ఓకే సర్లే అండి, ఇప్పుడే కదా స్టార్టింగ్, ఖచ్చితంగా పడుతుందిలేండి.
1: పడాలని ఆశిస్తాను మేడం.
0: ఓకే మరి నేను అడిగిన క్వశ్చన్ విన్నారా?
1: చెప్పండి మేడం. ఈసారి
0: క్వశ్చన్ మళ్ళీ చెప్పమంటారా?
1: చెప్పండి.
0: ఓకే, నన్ను పగలగొట్టగానే నా విలువ పోతుంది, కానీ నన్ను పగలగొట్టిన శబ్దం ఎవ్వరికి వినిపించదు.

0: నేనెవర్
1: అశోక్ గారు చెప్పినట్టు రహస్యమే అనుకుంటా మేడం.
0: మీరు కూడా రహస్యమే అనుకుంటారా?
1: అవును మేడం, అదే ఉంచింది అంటే అట్లే ఉంచింది మేడం.
0: ఓకే, ఆయన చెప్పిన లాజిక్ సరిపోయిందంటారా?
1: అని అనుకుంటున్నాను మేడం.
0: మీరు కూడా భలే కనిపెట్టారండి, లాజిక్ సరిపోయిందని.
1: తెలుగులో గుట్టు అంటారు మేడం దాన్ని.
0: ఓకే, గుట్టు గుట్టు రట్ అయిపోయింది అంటారా? ఓకే, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? భార్గవ రాముడి సినిమాలో మన్మథ నామ సంవత్సరం అనే పాట కావాలి మేడం.
0: మన్మథ నామ
1: సంవత్సరం ఆ పాట కావాలి.
0: ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ చంద్రారెడ్డి, అన్విత, పూజ ధనంజయ గారికి, పోలయ్య గారికి, బండారు తిమ్మూర్తులు గుప్తా గారికి, మాణిక్యాలరావు గారికి, అందరికి నా తరపున హాయ్ మేడం.
0: ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

గాలి నీ ఊపిరై ఆడగా

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో అండి,
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి. హలో హలో
1: హలో
0: హలో చెప్పండి. సారీ అండి, కాల్ అయితే కట్ అయిపోయింది. ఇంకొక కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
2: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నుంచి హిమవంత్ కుమార్.
0: ఓకే హిమవంత్ కుమార్ గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నామా. మీ పేరు ఏంటి?
0: ఏంటండి?
2: మీ పేరు?
0: నా పేరు నందిని అండి.
2: నందిని? పాత వాళ్ళేగా,
0: గుర్తుపట్టేసా?
2: అదే డౌట్ వచ్చి అడిగా పేరు. చెప్పమ్మా.
0: మరి నేను క్వశ్చన్ అడిగానండి, విన్నారా?
2: ఒక్కసారి చెప్పరా.
0: ఓకే, క్వశ్చన్ వచ్చేసి, నన్ను పగలగొట్టగాని నా విలువ పోతుంది, కానీ పగలగొట్టిన శబ్దం ఎవ్వరికి వినిపించదు, ఏమిటది?
2: అయితే మనసు లేదా రహస్యం.
0: మీరు మనసు ఇంకోటి కూడా కనిపెట్టేసి రెడీగా ఉన్నారన్నమాట. భలే చెప్పారండి మనసు అని. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటో నేను లాస్ట్ లో చెప్తాను, అంతవరకు మీరు వింటూనే ఉండాలి.
2: ఓకే,
0: మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
2: ఆ పాట మధ్యలో నాలుగు లైన్ చెప్తాను, అది నాకు ఐడియా లేదు.
0: ఓకే.
2: నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. ఆ పాట అమ్మా, అది తోడుకోడలో ఐడియా లేదు నాకు.
0: అంటే
2: కలవారంతా కొడుకు లేనరా, యాద గుండె లేని కొడుకు కన్న కుక్క మేలురా. ఆ పాట
0: మూవీ తెలుసా అండి? మూవీ నేమ్
2: అది తెలియనిగా మధ్య నాలుగైదు పాడింది.
0: అలా అంటారా? అంటే ఫస్ట్ లైన్స్ తెలిస్తే గానీ సాంగ్ వేయలేమండి.
2: అది మంచి పాట వేసేయమ్మా.
0: ఏదైనా వేసేయమంటారా?
2: మంచి పాట వేసే.
0: మంచి పాట వేసేయమంటారా?
2: వాయిస్ మీది, వాయిస్ మాది.
0: ఓకే, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకున్నారా?
2: ఆర్జేలు అందరికీ, విష్ణు వినేవాళ్ళందరికీ పెద్ద హాయ్.
0: ఓకేనండి, మీ తరఫున రేడియో విష్ణు వింటున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలము కోరవానపల్లి.
0: ఓకే ఈశ్వరయ్య గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: మేము చాలా చాలా బాగున్నామండి.
1: మేము కూడా బహుత్ అచ్చా హై.
0: ఓ అచ్చా హై,
1: బహుత్ అచ్చా హై.
0: ఓ బహుత్ అచ్చా హై, ఓకే. కానీ మీకు చెప్పడం నాకు హిందీ రాదే, ఏం చేయమంటారు నాకు?
1: హలో
0: హలో హలో అండి,
1: చెప్పండి.
0: మరి ఈరోజు నేను క్వశ్చన్ అడిగాను, క్వశ్చన్ విన్నారా?
1: పవర్ పోయింది, మాకు పవర్ సరిగా ఉండాలి మరా, అది విషయం. దాని మళ్ళా చెప్పాల్సి కావాలి.
0: సరే మరి ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్పమంటారా అండి?
1: ఏం చెప్తావాలి, పాట ఆడుతుంది భయ్,
0: పాట ఇస్తాయి మరి. ఓకే,
1: పాండవల మాసంలో బలాబలి నా బండి పరుగు తీసే బండి, ఆ పాట పోయండి.
0: ఒకసారి మళ్ళీ చెప్తారండి?
1: పాండవ నివాసంలో
0: ఓకే,
1: బలాబలి నా బండి పరుగు తీసే బండి.
0: ఓకేనండి, మరెవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: ఆ పాట పోయండి.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడుద్దాం.
1: హలో, గుడ్ ఈవినింగ్.
0: హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి.
1: ఎప్పుడు బాగున్నారండి. మా పేరు గుర్తుపెట్టారు, మీ పేరు ఏంటండి?
0: మా పేరు నందిని అండి.
1: నందిని గారు
0: మీరు గుర్తుపట్టారండి?
1: నేను గుర్తుపట్టలేకపోయాను. అవునా కాదా అని డౌట్ వేసింది అండి.
0: ఫ్యాన్స్ అంటారు కానీ గుర్తుపట్టరు.
1: నందిని గారు ఏంటి అనుకున్నారు, ఒక సాయంత్రం కూడా ఒక షో మాట్లాడితే చాలు, ఒక ఆరు రోజుల పాటు ఒక ఎనర్జీ.
0: అబ్బా, మీరు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ప్రోగ్రామ్ విన్నారండి? నేను ఖచ్చితంగా చెప్తాను.
1: వినలా బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చానండి.
0: వెంకట్ రెడ్డి గారు కూడా ఇదే డైలాగ్ వేశారు అంటే.

0: చెప్పారు వెంకటరెడ్డి గారు.
1: అంటే కాదండి, ఒకళ్ళు చెప్పాను కాదండి, నాకు అభిమానం అండి, నందిని గారు అంటే అభిమానం, ప్రత్యేకమైన అభిమానం. వీళ్ళ నుంచి ఎందుకు చేస్తానండి ఫోన్ నేను?
0: అవునండి,
1: ఏమన్నా మర్చిపోతానో కానండి, విష్ణుపంలో వచ్చే నందిని గారిని అసలు
0: మర్చిపోనండి.
1: నేను అభిమానిని అండి, నలుగురు చెప్తానండి మా నందిని గారు వస్తారు బాగా మాట్లాడతారని, యాంకరింగ్ చాలా బాగుంటుంది అని ఎప్పుడో చెప్పానండి.
0: అవునండి, ఫస్ట్ లో మీరే చెప్పారు నాకు. ఓకే, మరి చెప్పండి, ఈరోజు క్వశ్చన్ విన్నారా?
1: వినలేదండి.
0: ఓకే, క్వశ్చన్ వచ్చేసి, నన్ను పగలగొట్ట కానీ నా విలువ పోతుంది, కానీ నన్ను పగలగొట్టిన శబ్దం ఎవ్వరికి వినిపించదు, ఏమిటది?
1: నన్ను
0: పగలగొట్టగానే నా విలువ పోతుంది, కానీ నన్ను పగలగొట్టిన శబ్దం ఎవరికి వినిపించదు, నేనెవర్ని?
1: బుడగ.
0: ఏంటండి?
1: నీటి బుడగ.
0: నీటి బుడగ. మీరు కొత్తగా డిఫరెంట్ గా ఆలోచించారు తెలుసా? ఇప్పటి వరకు అయితే కొంతమంది రహస్యం అన్నారు, మనసు అన్నారు, గుట్టు అన్నారు, కానీ మీరు డిఫరెంట్ గా నీటి బుడగ అన్నారు. కాదండి, మీరు అమాయకంగా ఆన్సర్లు చెప్పేస్తారు.
1: చెప్పడం కాదండి, అంతగా నంది గారు ఇదండి, అర్థమైందండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉంటాడండి, క్రికెటర్, ఐడియా ఉంది మీకు?
0: ఏంటండి?
1: సచిన్ టెండూల్కర్ ఐడియా ఉందండి మీకు?
0: తెలుసండి.
1: ఆయన ముందు, ఆయన గేమ్ లో ఉన్నప్పుడు ఆయన ముందు ఎంత ఆట రాను వాడైనా సరే ఆడేస్తాడు, ఆయన చూసి
0: ఆడేస్తాడండి.
1: నందిని గారు వచ్చారు, నాకు అంత మాట్లాడుతూ రాకపోయినా మీరు బట్టి నేను మాట్లాడగలుగుతానండి. మరేదండి, మీరు అర్థం చేసి, సింహానికి ఎప్పుడు కూడా అండి ఆ శక్తి సింహానికి తెలియదు అంటండి. నలకదండి, సింహంతో పోల్చడం కాదండి, మీ బలం మీకు తెలియదండి.
0: నాకు తెలియదండి,
1: మాకు తెలుస్తుంది మీ టాలెంట్ ఎలా ఉంటుంది, మేము అభిమానంగా మాట్లాడతామండి.
0: టాలెంట్ ని గుర్తించినందుకు థాంక్స్.
1: అంతే కదండి, గుర్తించాలండి మేడం గారు.
0: చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: శ్రీవాత్పురం పోలీస్ స్టేషన్ ఉందండి, చిరంజీవిదండి. శ్రీవాత్పురం పోలీస్ స్టేషన్
0: ఆ మూవీ నుంచి
1: చీతాకోక చిలక అన్న సాంగ్ ఉంటుందండి.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే మన పవన్ గారికి, అలాగే పుల్లారావు గారికి, ఇంకా స్పెషల్ స్పెషల్ స్పెషల్ స్పెషల్ గా మా నందిని గారికి.
0: ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తా, మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిసనర్స్, మరి ఈరోజు మన ప్రోగ్రామ్ ఏం చేసే సమయం అయితే వచ్చేసిందండి. మరి నేను అడిగిన క్వశ్చన్ అయితే, నన్ను పగలగొట్టగానే నా విలువ పోతుంది, కానీ నన్ను పగలగొట్టిన శబ్దం ఎవరికి వినిపించదు, నేనెవరిని? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి రహస్యం అండి. చాలామంది కాలర్స్ కరెక్ట్గానే గెస్ట్ చేశారు. ఓకే లిసనర్స్, మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇదే విజ్ఞాన వికాస్ వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.

0: विष्णु एफएम 90.4
1: डॉक्टर संजीव होमियो केयर जर्मनी स्विट्जरलैंड एंड हाई क्वालिटी होमियो मेडिसिन तो चिकित्स एक होमियो हॉस्पिटल मन डॉक्टर संजीव होमियो केयर डॉक्टर सत्य संजीव चिकम एमडी होमियो इनफर्टिलिटी पाइल्स फिशर किडनी रालू स्त्री फाइब्रॉइड्स पीसीबॉडी ओवरी ट्यूमर्स फिट्स पक्षवातम डायबिटीज थायराइड स्पॉन्डिलाइटिस हेयर फॉल मोटिमलु सोरियासिस बुल्ली लिवर किडनी समस्यलु गॉल स्टोन्स गैस्ट्रिक अन्य दीर्घकालिक व्याधुलकु 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: హై హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు కెరీర్ చాయిస్. లిసనర్స్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే ఫ్యూచర్ ప్లాన్ వేసుకోవాలండి. ఏఐ, ఆటోమేషన్, డేటా ఆధారిత టెక్నాలజీలు ఉద్యోగ ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. అందుకే 4 ఏళ్ల పాటు ప్రతి సెమిస్టర్లో కొత్త నైపుణ్యాలు, ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లు, కమ్యూనికేషన్ స్కిల్స్పై దృష్టి పెట్టాలి. క్లాస్ రూమ్ చదువుతో పాటు ఇండస్ట్రీ కోరే జాబ్ రెడీ స్కిల్స్ను పెంపొందించుకున్నప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఉన్నత విద్య, స్టార్టప్ అవకాశాల్లో విజయం సాధ్యమవుతుంది. త్వరలో బీటెక్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి కదండి. మరి ఈ నేపథ్యంలో 4 ఏళ్ల బీటెక్లో ప్రతి ఏడాది ఏం చేయాలి, ఎలా సిద్ధం కావాలి అనే అంశాలపై నిపుణులు సూచనల గురించి తెలుసుకుందాం. బీటెక్లో చేయడం తమ కెరీర్ లక్ష్యాల సాధనలో తొలిమెట్టు మాత్రమేనని గుర్తించాలండి. ఎంట్రన్స్ టెస్ట్లో విజయవంతంతో ఇంజనీరింగ్ సీట్ పొందిన విద్యార్థులు తమ లక్ష్యం నెరవేరిందనుకుంటే పొరపాటే. ముఖ్యంగా ప్రస్తుత ఆధునిక ఏఐ, డిజిటల్, ఆటోమేషన్ ప్రపంచంలో మెరుగైన ఇంజనీర్లుగా రూపొందాలంటే ప్రతి సంవత్సరంలో అడుగుపెట్టినప్పటి నుంచే 4 ఏడాది వరకు పక్క ఫ్యూచర్ ప్లాన్తో ముందుకు సాగాలి. మరి వాటిలో ముందుగా ఇంటర్పర్సనల్ స్కిల్స్. బీటెక్లో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు తొలుత కొత్త క్యాంపస్ వాతావరణంలో సాధ్యమైనంత త్వరగా ఇమిడిపోయే ప్రయత్నం చేయాలండి. ప్రధానంగా వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల అభ్యర్థులు ప్రవేశాలు పొందే ఐఐటీలు, ఎన్ఐటీల క్యాంపస్లలో ఒత్తిడి సమస్య ఎక్కువగా ఉంది. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలోని కళాశాలల్లోనూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కొత్త వాతావరణంలో ఒత్తిడికి గురవుతున్నారు. మరి దీనికి సాధ్యమైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. విద్యార్థులు ఇంటర్పర్సనల్, క్రాస్ కల్చరల్ స్కిల్స్ పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. విద్యార్థుల కోసం కాలేజీల్లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సెల్స్ నిర్వహిస్తున్నారు. మరి ఈ సదుపాయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలండి. ఇక రెండవది అకాడమిక్స్ లో రాణింపు. ఇంటర్ వరకు చదివిన విధానం వేరు, ఇంజనీరింగ్ సబ్జెక్టులను అభ్యసించే పద్ధతి, బోధించే తీరు భిన్నంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందకుండా తొలుత 4 ఏళ్ల సిలబస్ పై

మీకు అవగాహన పెంచుకోనండి. ఆ తర్వాత మొదటి సంవత్సరం సబ్జెక్టులు సిలబస్ పై పూర్తి స్థాయి దృష్టి పెట్టాలి. మొదటి సంవత్సరం సబ్జెక్టులు ఇంజనీరింగ్ కోర్సుకు పునాది వంటివి. వీటిపై పట్టు సాధిస్తేనే తర్వాత మూడేళ్ల అకాడమిక్స్ లో రాణించడం వీలవుతుంది. ఇక ప్రాక్టికాలిటీ అప్లికేషన్ అప్రోచ్. ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ అంశాన్నైనా ప్రాక్టికల్ దృక్పథంతో అప్లికేషన్ అప్రోచ్ తో అధ్యయనం చేయడం అలవాటు చేసుకోనండి. అందుకోసం లాబొరేటరీలో ప్రాక్టికల్స్ శ్రద్ధగా చేయాలి. పుస్తకాలకే పరిమితం అయితే పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చేమో గాని రియల్ టైం నైపుణ్యాలు మాత్రం లభించవు. రియల్ టైం నాలెడ్జ్ లేకుంటే భవిష్యత్తులో కెరీర్ అవకాశాల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం. పలు ఇన్స్టిట్యూట్లు మెంటరింగ్ సెల్స్ ను ఏర్పాటు చేస్తున్నాయండి. తరగతి గదిలో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి బిడేపడే విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇక 2 ఏడాది నుంచే లోతైన అధ్యయనం చేయాలి. ఇంజనీరింగ్ లో పూర్తి స్థాయి సబ్జెక్టుల బోధన 2 ఏడాది నుంచి మొదలవుతుంది. కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి సబ్జెక్టులను లోతుగా అన్ని కోణాల్లో అధ్యయనం చేయడం ప్రారంభించాలండి. మరి అందుకోసం మూక్స్, ఎన్పిటిఎల్ వంటి ఆన్లైన్ మార్గాలతో పాటు ప్రొఫెసర్స్ రాసిన ప్రామాణికల పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో అనుసంధానిస్తూ అవగాహన చేసుకోవాలి. దీంతోపాటు విద్యార్థులు తమ బ్రాంచ్ కు సంబంధించిన సబ్జెక్టులు, వాటికి అవసరమైన క్షేత్ర నైపుణ్యాలను దృష్టి పెట్టాలి. ఇక ఇంటర్న్షిప్స్ అండి. బీటెక్ విద్యార్థులు 2 ఏడాదిలోనే ఇంటర్న్షిప్స్ దిశగా ఉపక్రమించాలి. 2 ఏడాది చివరి నుంచే ఇంటర్న్షిప్ లో చేరేలా ప్రయత్నాలు సాగించాలండి. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రియల్ టైం నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటే కనీసం 2 లేదా 3 ఇంటర్న్షిప్లు చేయడం మేలు. ఏఐసిటిఈ నూతన కరికులం సైతం ఇంటర్న్షిప్లు తప్పనిసరి చేసింది. కాబట్టి విద్యార్థులు సంబంధిత పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ల అవకాశాల కోసం అన్వేషించాలి. ఇందుకోసం క్యాంపస్లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్తో పాటు ఆయా సంస్థలు పనిచేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇంటర్న్షిప్ పూర్తి చేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన అయితే వస్తుంది. అంతేకాదండి, కంపెనీల అవసరాలకు తగ్గట్లు నైపుణ్యాలు మెరుగుపరుచుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులు 3 ఏడాది నుంచి తమ భవిష్యత్తు లక్ష్యాల సాధన దిశగా స్థిరంగా అడుగులు వేయాలండి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ప్రస్తుతం జాబ్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న టెక్నాలజీలు, నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఉన్నత విద్యకు వెళ్లాలనుకునే అభ్యర్థులు గేట్, క్యాట్ వంటి పరీక్షల ప్రిపరేషన్ కు శ్రీకారం చుట్టాలి. ఓకే లిజనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం డిఫరెంట్ సాంగ్ చేస్తుంది. Enjoy.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్ లిసనర్స్. ఇప్పుడు 4.0 స్కిల్స్ సర్టిఫికేషన్స్ గురించి తెలుసుకుందామండి. నేటి ఏ యుగంలో ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ, ఆటోమేషన్, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3D డిజైనింగ్, ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ కు ప్రాధాన్యం పెరుగుతోందండి. మరి ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం లభిస్తుంది. తద్వారా భవిష్యత్తులో జాబ్ మార్కెట్ లో ముందంజలో నిలిచే వీలైతే ఉంటుంది. ఇక విద్యార్థులు లేటెస్ట్ స్కిల్స్ కోసం ఆన్లైన్ మార్గాలను అనుసరించవచ్చండి. మూక్స్, ఎన్పిటిఎల్ కోర్సులను అభ్యసించేందుకు సమయం కేటాయించాలి. మూక్స్, ఎన్పిటిఎల్లో విద్యార్థులకు ఉపయోగపడే వర్చువల్ ల్యాబ్స్ సౌకర్యం సైతం లభిస్తుంది. ఫలితంగా విద్యార్థులు తాజా పరిశోధనలు, టెక్నాలజీలు, పరిణామాలు, ప్రాక్టికల్ అంశాలపై అవగాహన అయితే పెంచుకోవచ్చు. ఇక సొంతంగా ప్రాజెక్ట్ వర్క్ చేయాలండి. ఇంజనీరింగ్ కోర్సులో అత్యంత కీలకమైనది ఇదే. ప్రాజెక్ట్ వర్క్ దీన్ని 4-7 చేస్తారు. రియల్ టైం ప్రాజెక్ట్ వర్క్ చేసేందుకు ప్రాధాన్యం అయితే ఇవ్వాలి. ఫేక్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమండి. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ప్రాజెక్టుకు సంబంధించి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టంగా మారుతుంది. సొంతంగా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్తే సబ్జెక్ట్ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు కూడా అలవడతాయి. ఇక పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇంజనీరింగ్ విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన మరో నైపుణ్యం వ్యక్తిత్వ వికాసం, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. కంపెనీలు ప్లేస్మెంట్స్ లో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నాయండి. కాబట్టి విద్యార్థులు కాలేజీలో ఉన్నప్పుడే కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్కింగ్, నాయకత్వ లక్షణాలు వంటి నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. కాలేజీలో నిర్వహించే సెమినార్లకు హాజరు కావడం, తోటి విద్యార్థులతో గ్రూప్ డిస్కషన్ వంటి వాటిలో ఉత్సాహంగా పాల్గొనాలి. అదేవిధంగా కాలేజీలో నిర్వహించే కల్చరల్ యాక్టివిటీస్ లోనూ భాగస్వాములయ్యే విధంగా వ్యవహరించాలి. ఫలితంగా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అయితే మెరుగుతాయండి. బీటెక్ లో చేరిన విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలండి. ఉన్నత విద్య, ఉద్యోగం, వీటిలో తమ లక్ష్యం ఏంటో ముందుగానే నిర్దేశించుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలు పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు. విదేశాల్లో ఎంఎస్ కోసం అయితే 2 సంవత్సరంలో టోఫెల్ ను, 3-7 జీఆర్ఈ రాయాలి. ఇక ఎంటెక్ కోసం అయితే గేట్, ఎంబీఏ కోసం అయితే క్యాట్ పరీక్షలకు కూడా 3-7 నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఇక రియల్ టైం నైపుణ్యాలు. క్లాస్ రూమ్ లెర్నింగ్ కే పరిమితం కాకుండా ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితులను ఆకలింపు చేసుకోవాలండి. కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు ఏవో తెలుసుకోవాలి. వాటిని నేర్చుకునేందుకు కృషి చేయాలి. ముఖ్యంగా క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవాలండి. అప్పుడే కోర్సు పూర్తయ్యే సమయానికి సమర్థవంతమైన ఇంజనీర్లుగా జాబ్ మార్కెట్లో అవకాశాల కోణంలోనూ ముందంజలో నిలిచే ఆస్కారం

చేస్తుంది. ఇక టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టాలండి. మరి వాటిలో ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం అన్ని రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. ఏఐతో పాటు ప్రోగ్రామింగ్, కోడింగ్ నైపుణ్యాలు, మ్యాథమెటికల్ స్కిల్స్, ఆల్గరిథమ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్ వంటి వాటిపైన దృష్టి పెట్టాలి. ఇక రెండోది డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. ప్రస్తుతం డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలున్న వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉందండి. మరి వీరికి డేటా ఇంజనీర్స్, అనలిటిక్స్ వంటి ఉద్యోగాలు అయితే లభిస్తాయి. ఇక చివరిగా నైపుణ్య సాధనకు మార్గాలు తెలుసుకుందాం. ఏఐ, ML, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, IoT వంటి నైపుణ్యాలు పెంచుకునేందుకు ఎన్నో మార్గాలు అయితే అందుబాటులోకి వచ్చాయండి. మరి పలు ఇన్స్టిట్యూట్స్ బీటెక్ స్థాయిలోనే AIML బ్రాంచ్ తో ప్రత్యేక ప్రోగ్రామ్ అందిస్తుండగా మరికొన్ని ఇన్స్టిట్యూట్స్ MTech స్థాయిలో వీటిని ప్రవేశపెడుతున్నాయి. IBM, సిస్కో, మైక్రోసాఫ్ట్, VMware, ఇంటెల్ వంటి ప్రముఖ సంస్థలు సైతం ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. ఓకే లిసనర్స్, బీటెక్ నాలుగేళ్ల విజయానికి రోడ్ మ్యాప్ గురించి తెలుసుకున్నాం కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలోనియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్ లిసనర్స్. ఇప్పుడు ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందామండి. మరి వాటిలో ముందుగా NHSRCL లో 237 టెక్నీషియన్ పోస్టుల గురించి తెలుసుకుందాం. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL భారతీయ రైల్వేలు, ఆపరేటర్ రైల్వేలు, మెట్రో రైల్వేలు, RRTS విభాగాల్లో పనిచేస్తున్న అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 237 అండి. విభాగాలు ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సిగ్నల్ అండ్ టెలికామ్, రోలింగ్ స్టాక్. అర్హత వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి. దీంతోపాటు సంబంధిత ట్రేడ్లో ITI లేదా యాక్ట్ అప్రెంటిస్షిప్ లేదా సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఇక భారతీయ రైల్వేలు, ఆపరేటర్ రైల్వేలు, మెట్రో రైల్వేలు, RRTS విభాగాల్లో కనీసం 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం తప్పనిసరిగా ఉండాలండి. వయసు వచ్చేసి 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలండి. దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 5/8/2026. ఇక పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://www.nhsrcl.in/. లిసనర్స్, ఇక 2వది BPCL లో 154 పోస్టుల గురించి తెలుసుకుందామండి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL ముంబై రిఫైనరీ, కొచ్చి రిఫైనరీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులైతే కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 154 అండి. పోస్టుల వివరాలు వచ్చేసి ప్రాసెస్ టెక్నీషియన్ కెమికల్ 60, ప్రాసెస్ ఆపరేటర్ లేదా ఆపరేటర్ కెమికల్ 64, టెక్నీషియన్ ఆపరేటర్ మెకానికల్ 13, టెక్నీషియన్ ఎలక్ట్రికల్ 17. ఇక అర్హత వచ్చేసి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిప్లొమా, BE, BTEC ఉత్తీర్ణులు అవ్వాలి. ఇక దీంతోపాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. వయసు వచ్చేసి 18/7/2026 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు పోస్టును బట్టి 26,500 నుంచి 34,000 వరకు ఉంటుంది. ఇక ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఉంటుందండి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్, ఎంప్లాయ్మెంట్ మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 13/8/2026. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ bharatpetroleum.in. లిసనర్స్, ఇక 3వది NMDC స్టీల్ లిమిటెడ్ ఛత్తీస్గఢ్లో 102 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల గురించి తెలుసుకుందామండి. ఛత్తీస్గఢ్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NMDC స్టీల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులైతే కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 102 అండి. విభాగాల వారి సిరామిక్స్, కెమికల్, సివిల్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ. ఇక అర్హత వచ్చేసి సంబంధిత విభాగంలో డిగ్రీ, BE లేదా BTEC, MCA, PG, PG డిప్లొమా, CA, ICWA ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు వచ్చేసి 27 ఏళ్లు మించకూడదండి. వేతనం శిక్షణ సమయంలో నెలకు 50,000, ట్రైనింగ్ తర్వాత 60

వేల నుంచి 180,000 వరకు ఉంటుంది. ఇక ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలండి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 11/8/2026. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://www.nmdc.co.in/. ఓకే లిసనర్స్, విన్నారు కదండి, మళ్ళా తిరిగి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్.

0: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
3: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హీరో నాని ప్రస్తుతం ది పారడైజ్ ను ముగించే పనిలో ఉన్నారు. ఇది సెప్టెంబర్ లో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆ వెంటనే బ్లడీ రోమియో కోసం రంగంలోకి దిగనున్నారు నాని. ఓజీ విజయన్ తర్వాత సుజిత్ తెరగెక్కించనున్న చిత్రం ఇది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ మూవీ ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉంది. అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవునుందని సమాచారం. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుండగా ఆ తర్వాత ఓ సుదీర్ఘ షెడ్యూల్ కోసం చిత్ర బృందం లండన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ముస్తాబు కానున్న ఈ సినిమాలో నాని ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో అలరించనున్నారట. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. రామ్ కార్తిక్, అమ్ము అభిరామి, వైదిక సెంజలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కుతున్న చిత్రం మిస్సింగ్ మేఘన. వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. పంచమర్తి నరేష్ బాబు నిర్మాత. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ విడుదల చేశారు. డైరెక్టర్ మాట్లాడుతూ పరిశోధనాత్మక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుంది చిత్రం. ప్రేక్షకుల్ని అలరించే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. హీరో మాట్లాడుతూ కథాబలం ఉన్న చిత్రం ఇది. డైరెక్టర్ వివి వినాయక్ మా సినిమా లుక్ ను విడుదల చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది అన్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఓ బ్యూటిఫుల్ సాంగ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. బేబీ సినిమాతో ఆకట్టుకున్న జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, ఈ ఇద్దరు మళ్లీ కలిసి నటించిన కొత్త చిత్రం ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. ఈ మూవీ సెప్టెంబర్ 11 విడుదలవుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. మొదట విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రణబాలి ఆ తేదీని విడుదల ఖరారైంది. అయితే ఇప్పుడు అన్నకు బదులుగా తమ్ముడు వస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రమే ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు. విదేశీ నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథతో రూపొందుతున్న చిత్రమిది. వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకుంటూ అజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు హీరోయిన్ కీర్తి సురేష్. ఇప్పుడు ఆమె తమిళ నటులు సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రధారులుగా డైరెక్టర్ కార్తిక్ సుబ్రాజ్ తెరకెక్కిస్తున్న సినిమా డొరోతీలో నటిస్తున్నారు. జ్యోతి దేశ్ పాండే, గునీత్ మోంగా కపూర్, అచిత్ జైన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్లో టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితం అయ్యాక 25 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టీజర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. కొన్ని ప్రయాణాలు అసలు ప్రయాణం మొదలవక ముందే ఆరంభమవుతాయి, కొన్నిటిని వెనక్కి తీసుకోలేం. మరికొన్ని బంధాలు వాటిని విడదీయడానికి పట్టుపట్టే ప్రపంచం ముందు పరీక్షకు నిలబడతాయి.

ఇది కేవలం స్నేహానికి సంబంధించిన కథ మాత్రమే కాదు, ఆ స్నేహానికి అడ్డుగా నిలిచే ప్రతిదాని గురించి తెలియచేసే కథ అని కొటేషన్స్ ని జోడించింది. 90వ దశకంలో గ్రామీణ నేపథ్యంలో పక్షపాత ధోరణిల మధ్య పరీక్షలకు గురయ్యే స్నేహం ఆశల నేపథ్యంలో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. వైవిధ్యమైన కథలతో డైరెక్టర్ గాను హీరోగాను ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు తమిళ హీరో ధనుష్. ప్రస్తుతం ఓం చిత్రంతో బిజీగా ఉన్న ఆయన ఖాతాలో సంజయ్ లీలా బన్సాలి నిర్మిస్తున్న ఓ ప్రాజెక్టు కూడా ఉంది. దీనికి పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. తాజాగా ఇందులో ధనుష్ సరసన హిందీ హీరోయిన్ కరీనా కపూర్ ను ఎంపిక చేసే పనిలో పడిందంటే చిత్ర బృందం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని త్వరలో దీనిపైన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. దట్టమైన అడవి నేపథ్యంలో సాగే సాహసయాత్రగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఓ ఏనుగు చుట్టూ తిరిగే కథ ఇది. నవంబర్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమై వచ్చే ఏడాది జనవరిలో చిత్రీకరణ మొదలవుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజ్జే సౌమ్య.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగులకు

0: ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: FM 90.4.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిషన్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ థీమ్ మార్. మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ యువర్ రాజేష్ రుజిత. లిజనర్స్, మరి ఇవాళ థీమ్ మార్ కార్యక్రమంలో నేనైతే సూపర్ హిట్ తెలుగు, తమిళ, హిందీ సాంగ్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆ సూపర్ హిట్ తెలుగు, తమిళ, హిందీ సాంగ్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మరి ఆ సాంగ్స్ గురించి తెలుసుకునే ముందు ఈనాటి థీమ్ మార్ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. వినండి, మరి వింటూనే ఉండండి. వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444. ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్. లిజనర్స్, ఈనాటి థీమ్ మార్ కార్యక్రమంలో ఫస్ట్ సాంగ్ గా మన ముందుకు రాబోతున్న ఫస్ట్ హిందీ సాంగ్ లవ్ యూ జిందగీ ఫ్రమ్ ద మూవీ డియర్ జిందగీ. జస్లీన్ కౌర్, అమిత్ తివారి గారు ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి కౌసర్ మునీర్ గారు అయితే లిరిక్స్ అందించారండి. అమిత్ త్రివేది గారు మ్యూజిక్ అందించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈనాటి థీమ్ మార్ కార్యక్రమంలో మీకోసం విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు కదా లిజనర్స్. మరి నెక్స్ట్ ఫస్ట్ తెలుగు సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ కనులను తాకే ఒకల ఫ్రమ్ ద మూవీ మనం. నాగ చైతన్య, సమంత అండ్ అక్కినేని నాగార్జున గారు కలిసి లీడ్ రోల్స్ గా నటించిన ఈ మూవీకి అనూప్ రూపెన్స్ గారు అయితే మ్యూజిక్ అందించారండి. మరి అర్జిత్ సింగ్ గారు ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి వనమల్లి గారు అయితే లిరిక్స్ అందించారు. వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఒక సూపర్ హిట్ సాంగ్ ఈనాటి తిన్మార్క్ కార్యక్రమంలో మీకోసం విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్, మరి ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ తమిళ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉందండి. విని ఆనందించండి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి నెక్స్ట్ హిందీ సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ సారే కెఫాలసా ఫ్రమ్ ద మూవీ ఆర్ రాజ్కుమార్. షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ గా నటించిన ఈ మూవీకి ప్రీతం గారు అయితే మ్యూజిక్ అందించారండి. నకాష్ అజీజ్, అంతారా మిత్ర గారు ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని మయూర్ పూరి గారు లిరిక్స్ అందించారు. వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈనాటి థీమ్ మార్క్ కార్యక్రమంలో మీకోసం విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. నెక్స్ట్ తెలుగు సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్
2: చూలెంగే ఆసమా జానే మన్ జానే జా కే రహా ప్యార్ కరే సమా
1: ఫ్రమ్ ద మూవీ టెంపర్. జూనియర్ ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ కలిసి లీడ్ రోల్ గా నటించిన ఈ మూవీకి అనూప్ రుబెన్స్ గారు అయితే మ్యూజిక్ అందించారండి. అద్నాన్ సామి అండ్ రమ్య గారు కలిసి ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి విశ్వ గారు అయితే లిరిక్స్ అందించారు. వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ ఈనాటి తిన్మార్ కార్యక్రమంలో మీకోసం విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: లిజనర్స్, మరొక లవ్లీ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది, విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి నెక్స్ట్ హిందీ సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ సనం రే మూవీ నుంచి టైటిల్ సాంగ్. పుల్కిత్ సామ్రాట్ అండ్ యామి గౌతమ్ లీడ్ రోల్స్ గా నటించిన ఈ మూవీకి మిథున్ గారు అయితే మ్యూజిక్ అందించారండి. అజిత్ సింగ్ గారు ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి మిథున్ గారు లిరిక్స్ అందించారు. వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. లిజనర్స్ అండ్ ఎంజాయ్.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడు.

0: మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి నెక్స్ట్ తెలుగు సాంగ్ గా మనం ముందుకు రాబోతున్న సాంగ్ ఏమిటి? హడా విడి ఎదల్లోనా, ఎందుకి హరి బరి నరాల్లోనా? ఫ్రమ్ ద మూవీ ఊహలు గుసగుసలాడే, నాగ శౌర్య, రాశి ఖన్నా అండ్ శ్రీనివాస ఔసరలా గారు లీడ్ రోల్స్ గా నటించిన ఈ మూవీకి కళ్యాణి కోడూరి గారు అయితే మ్యూజిక్ అందించారండి. దీపు అండ్ శ్రావణి గారు జంటగా ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని ఆనంద్ శ్రీరామ్ గారు రచించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈనాటి తీన్మార్ కార్యక్రమంలో మీకోసం విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్,

0: స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్. మరి ఇప్పుడు ఈనాటి తీన్మార్ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి తమిళ పాట అయితే రాబోతుందండి, విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీఎస్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఒక లవ్లీ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి ఈనాటి థీమ్ మార్క్ కార్యక్రమంలో లాస్ట్ సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ ముకాబ్లా ఫ్రమ్ ద మూవీ స్ట్రీట్ డాన్సర్ 3D. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, ప్రభుదేవా గారు లీడ్ రోల్స్ గా నటించిన ఈ మూవీకి తనిష్క్ బాగ్చి గారు మ్యూజిక్ అందించారండి. యష్ నర్వేకర్, పరంపర ఠాకూర్ గారు ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి షబీర్ అహ్మద్, తనిష్క్ బాగ్జి గారు లిరిక్స్ అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. లిజనర్ ఎంజాయ్.
4: We are the sounds of the streets.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్. మరి ఇదండి ఇవాళ తీన్ మార్ కార్యక్రమం. మరి రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే తీన్ మార్ లో సూపర్ హిట్ తెలుగు, తమిళ, హిందీ సాంగ్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సృజిత. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0881627796237295.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక homeo hospital మన Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam, MD Homeo. Infertility, piles, fissure, kidney లో రాళ్ళు, స్త్రీలలో fibroids, PCOD, ovary tumors, fits, పక్షవాతం, diabetes, thyroid, spondylitis, hair fall, మొటిమలు, psoriasis, బొల్లి, liver, kidney సమస్యలు, gall stones, gastric, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: లక్నో ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.